గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమానదవేమి కానరావు. మంచి ముత్యపు సరు మత్సునకు నురేవు, మేమి బంగారు దండ మెడకు లేవు. రత్నాలహారము రంజిల్లగా లేవు, పచ్చల పేళ్లను పదకలేవు.

0: పల కర్మాల పొందుపరచి మంచి అయినను చెడుగైన తృంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever. But however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Prema sarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls,
0: manavudu enta adrushtavantudo cheppudaku veelu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకోలేక అనేక భౌతిక లౌకిక విషయములపైన మనం భ్రాంతి పొందుతున్నాము.
1: We have not been able to realize the value of the human life and are carried away by the ways of the world that is ephemeral and transient.
0: కానీ లౌకిక భౌతికం నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: In fact, we are not the products of this world. We are not the products of this transient, mundane world.
0: మన జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality, and righteousness.
0: మానవుడనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God himself.
0: Mamai vamso jeeva loke jeeva bhuta sanatanah. Meerandaru kudaru naa amsham le kaani peru kaadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకునక ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదువు చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships to know this fundamental truth.
0: A fundamental truth me telusukunna tarvata edi vigakkaledu.
1: Then once this fundamental truth is understood, you don't need anything else.
0: Ye okkatainappudu nenu prapanchamulo prati daninu kudanu bandhimpa chestundadi.
1: Everything in this world will bind you.
0: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
1: We have to be free from this bondage.
0: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడా మనము బాధపడక తప్పదు.
1: So long we are in this bondage, we have to suffer.
0: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడా ప్రేమ తరగదు.
1: So long this possessive instinct, mine, you cannot be free from bondage.
0: కనుక ఏది కూడాను నాది కాదు, అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ భావము మీరు హృదయంలో అభివృద్ధి కావాలి.
1: దిస్ ఫీలింగ్ హ్యాస్ టు డెవలప్ విత్ ఇన్ అవర్ సెల్స్.
0: అప్పుడే మీకు ఆనందము, శాంతి, సత్యము లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లెస్, ఎక్స్పీరియన్స్ ట్రూత్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
1: యూ హావ్ బీన్ లీడింగ్ యువర్ లైఫ్ విత్ హై అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్.
0: కానీ ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
1: యూ హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఈక్వల్ టు ప్రపోర్షన్ టు యువర్ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
1: Therefore, examine your heart first.
0: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
1: With what feeling I'm carrying on this life sojourn?
0: నేను ఏదైనా కొన్ని వాంఛనతో జీవిస్తున్నానా లేక నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: Investigate, inquire within yourself whether you are leading the life of a desire or the life of selflessness.
0: Kanuka meeru ee desires ni kramakramena tagginchukuntu raavali.
1: Therefore gradually we have to cut short our desire.
0: Ee desires anta kudanu mana jeevitaniki oka luggage vantidi.
1: All these desires constitute a sort of luggage.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మీ ఈ బాధ్యతను తగ్గించుకున్నప్పుడు మీకు తగినటువంటి ఒక శాంతి దిక్కుతుంది.
1: If you have less luggage, you will be more peaceful.
0: కనుక మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛను అభివృద్ధి చేస్తున్నారు అని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
1: You are not making an effort to reduce your desire, but on the other hand, they are ever on the rise.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
1: So many thousands and thousands have assembled here.
0: కాని హెడ్స్ చూస్తే అన్ని చాలా వేలకు ఉంటున్నాయి.
1: The heads are countless, so many.
0: కాని భావము ఒక్కటే.
1: But only one feeling.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only one soul, the spirit, that is present in everyone.
0: కాని దేహాన్ని పురస్కరించుకుని మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
1: Basing on your body and the vesture you have put on, you carry on this life.
0: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
1: Today you are only one.
0: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళేటావు.
1: You return after getting through the examination.
0: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
1: And you try to get employed.
0: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నువ్వు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
1: When once you get the job, you try to get married.
0: మ్యారేజ్ చేసేటప్పటికి ఒకరిగా ఉంటావు కానీ రెండు అయిపోతుంది.
1: So long you have been single, after marriage you are now two.
0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా నీకు ఈ భౌతిక విషయంపై ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the word.
0: క్రమక్రమేణా ఇంకా సంవత్సరములకు ఒకటి, సంవత్సరములకు ఒకటి ఈ విధంగా పిల్లలు అవుతూ వస్తుంది.
1: And then you will have children annually.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చే కొద్ది నీకు ఏమి శాంతి చిక్కుతుంది? అది
1: విత్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ వాట్ కైండ్ ఆఫ్ పీస్ యూ వుడ్ ఎర్న్.
0: ఇవన్నీ కూడా కేవలము భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: దిస్ ఇస్ ఆల్ యువర్ అటాచ్మెంట్ బట్ నాట్ truth.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధనే కలిగిస్తుంటారు.
1: When they are not proper, they will put you to suffering.
0: కనుక మీరందరూ కూడాను క్రమక్రమేణ సమాజ సేవ చేయాలి.
1: Slowly you should decide to serve the society.
0: అనవసరంగా ఈ సంసారంలో పడి లేనిపోయి బాధలు పడేకుండా సమాజంలో చేరి సమాజ సేవ చేయాలి.
1: Instead of suffering all alone, you should join the society and serve the society.
0: ఈ సొసైటీలో చేరి మీరు సేవ చేసినప్పుడే మీకు బాధ క్రమక్రమేణా తగ్గుతుంది.
1: When once you join the society, serve the society, you will be free from all problems.
0: కనుక నీవు సర్వ్ చేయి.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: పరులను పరాయి వాడుగా భావించరాదు.
1: Never consider the other person different from you.
0: వాడు నేను ఒకటే.
1: You should always feel he and I are one.
0: జనమందరూ కూడా చేయనా ఒక్కడే ఒకడు.
1: In fact, all of us together is only just one.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: These are all mere reflections.
0: Reflections, reactions, these are we go.
1: They stand for reactions, reflections and reason.
0: దీనిని ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మీకు ఎంతనో శాంతి కలుగుతుంది.
1: When once you understand this truth, you will be peaceful.
0: అప్పుడే ఈ చదువులు ఎందుకు కాని ఉద్యోగములు ఎందుకు కాని శారీరకలు ఎందుకని ఏమాత్రము మనసు అసూయిటు చెల్లించదు.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: కనుక మీరు మొదలు సర్వీస్ లో చేరండి.
1: Therefore first begin to serve.
0: అనగా సమాజ సేవ.
1: Meaning service to society.
0: సమాజం అంటే ఏమిటి?
1: What is society?
0: మన యొక్క ప్రతిబింబమే సమాజము.
1: సొసైటీ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ద సొసైటీ ఈజ్ యువర్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: దానిని మనం మాత్రం వదలకుండా మనం నిరంతరము దానిని సేవ చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ సొసైటీ. వీ షుడ్ కాన్స్టెంట్లీ సర్వ్ ద సొసైటీ.
0: చేతుల్ని ఇచ్చాడు.
1: God has given us hands.
0: పనులు చేసే కోసం ఇచ్చాడు.
1: Hands are gifted to work.
0: అంటే గాని పేపర్ పైన రాయటానికి గిఫ్టెడ్.
1: Not simply scribble few lines on paper.
0: కనుక మీ చేతులు పూర్తి పని పెట్టాలి.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: మీ డ్యూటీ.
1: Do your duty, says Bhagavan.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ వయసు లోపల మీకు అన్ని శక్తులు సమృద్ధిగా ఉంటున్నవి.
1: అట్ దిస్ ఏజ్ యూ హ్యావ్ ఆల్ పొటెన్షియాలిటీస్ కెపాసిటీస్.
0: మొట్టమొదటిది ఉపాధి, దేహము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ద బాడీ.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.
1: ద బాడీ దట్ కన్సిస్ట్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ సెన్సెస్ కంటే గొప్పది అనేక రకముల మనసు.
1: Beyond the senses is the mind.
0: Mind kante goppadi buddhi.
1: Greater than the mind is the intellect.
0: Aa intellect kante goppadi atma.
1: Beyond this intellect is atma.
0: Atman meer nirantaramu smarinchukuntu unte ee bandhanalanta okati lekundavu.
1: Therefore when once you ponder over this consciousness atma, you will be free from bondage.
0: Manasu nunchi indiyamulu చాలా వికార స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది పర్వర్టెడ్ డైవర్టెడ్ మైండ్ ద సెన్సెస్ హస్ స్పాయిల్డ్ యు.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ దేహానికి మాతృమూర్తి,
1: ద మదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆఫ్ భగవాన్,
0: ఒకనాడు బావికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుండాలి.
1: వన్ డే షీ వాస్ ఫెచింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్.
0: వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ ఫెల్ట్ రీలింగ్ సెన్సేషన్.
0: ఎందుకు ఇట్ట వస్తుంది అని బింది కింద పెట్టింది.
1: జస్ట్ పుట్ డౌన్ దట్ ఎర్దన్ పాట్ షీ వాస్ క్యారీయింగ్.
0: అమ్మా నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: Then she heard the voice, I'm getting into you.
0: Yavaru dayama, bhootama, chajama, yavaru ni, yavaru nano praveshistunnadi, ani cheptunnadi ani bayapadipoyindi.
1: She was totally afraid of this situation. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: Ledamma. Loka samrakshanartha nimittamai nenu meelo vastunnanu.
1: No! I am getting into your womb for the welfare of the whole of the universe.
0: అప్పుడు అదే దినమే
1: కరణం సుబ్బమ్మ
0: ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నది.
1: దట్ డే షి వాస్ పర్ఫార్మింగ్ సత్యనారాయణ పూజ.
0: అప్పుడు పిలిచి ఈశ్వరమ్మ నువ్వురా అని పిలిచేది.
1: అండ్ షీ ఇన్వైటెడ్ ఈశ్వరమ్మ టు పార్టిసిపేట్.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హర్ ఒరిజినల్ నేమ్ వాస్ నాట్ ఈశ్వరమ్మ.
0: కాని కొండమరాజు ఇంటికంతా గొప్పవాడు.
1: కొండమరాజు ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ నోబుల్ సోల్.
0: ఆయన అప్పుడు ఈశ్వరత్వంతో జన్మించిన కనుక ఈశ్వరమ్మ అని పేరు
1: పెట్టాడు. దిస్ వరల్డ్ ఈశ్వర, షీఈస్ గివెన్ ద నేమ్ ఈశ్వరమ్మ.
0: అంటే క్రమక్రమేణా పెరుగుతూ ప్రపంచంలో సమాజంలో చాలా విశాలమైపోయింది.
1: డే బై డే ద నేమ్ హ్యాస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈశ్వరమ్మ అంటే ఏమి? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: Therefore she has been addressed as ఈశ్వరమ్మ since then.
0: పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి యొక్క దీనితో ఈశ్వర అంబ అని చెప్తున్నారు.
1: Because of intense love for children, people think that she is named as ఈశ్వరాంబ.
0: అట్టి పేరుతో ఆమె చరామణి అవుతూ ఉంటున్నది ప్రపంచంలో.
1: She has been quite popular by this name ఈశ్వరమ్మ.
0: ఎక్కడ పోయినప్పటికీ ఈశ్వరాంబ ఈశ్వరాంబ ఈశ్వరాంబ అని పిలిచేటువంటి వారు.
1: Wherever she goes, people approach her and call her ఈశ్వరాంబ ఈశ్వరాంబ.
0: అంతా జరిగిన తర్వాత మరి మూడవ నెలలో ఈశ్వరమ్మ ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: అండ్ ఈశ్వరమ్మ వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కరణం సుబ్బమ్మ క్యారీయింగ్ ద చైల్డ్.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో గ్రామానికంతా చాలా పెద్ద.
1: అండ్ షీఈస్ ఎల్డర్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ విలేజ్, హైలీ రెస్పెక్టెడ్.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణం అయిపోయి ఈశ్వరమ్మ కొడుకు.
1: As she is being virtuous one, she could understand that Bhagavan is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this, there was transformation in her.
0: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
1: In those days, all devotees stayed at her residence.
0: ఏది చేసినా కానీ స్వామి కోసమని చేసేది ఆమె.
1: Whatever she made, all preparations are for Bhagavan only.
0: నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు.
1: Bhagavan never stayed at home.
0: కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని.
1: Bhagavan used to move about all the mountains down the valleys.
0: నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది, ఒక టిఫిన్ క్యాబ్ పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
1: సుబ్బమ్మ యూజ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
0: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
0: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
1: As things went on like this, one day she declared,
0: Amma, Dwapara Yugamulo Krishna puttadu. Kani evariki puttadu? Devaki devaki puttadu.
1: You know, in Dwapara age, Krishna was born to Devaki.
0: Kani peru vachinadi ee yokka Yashodaku.
1: But the name reputation came to Yashoda.
0: బిడ్డలు కనేటువంటి యొక్క తత్వము తల్లికి తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఇస్ బెస్ట్ నోన్ టు ద మదర్ అండ్ నన్ ఎల్స్.
0: కష్టపడట నా వంతు, కరుణ చూచుటే నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
1: అండ్ ఇట్ వాస్ ఎన్ అపీల్, ఇట్ ఈస్ మై నేచర్ టు పుట్ యు టు డిఫికల్టీస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కన్ఫర్ గ్రేస్ అపాన్ మీ.
0: కానీ ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కెవ్వని ఏడ్చింది.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ దర్స్ లవ్ క్రై.
0: ఈ ఏడ్పును విని
1: లిసనింగ్ టు ది క్రైస్
0: అందరు కూడా పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ అండ్ కేమ్ క్లోజ్.
0: ఎందుకంటే ఆ ఏడ్పే వేరే రకమైనటువంటి ఏడ్పు.
1: బికాస్ దట్ లవ్ క్రై ఇట్సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్.
0: అప్పుడు అందరూ చేరి కట్టగడపటికి హారతినిచ్చి చాలా ఇదిగా చేశారు.
1: ఆల్ హ్యావ్ అసెంబ్లెడ్ పేడ్ దేర్ రెస్పెక్ట్స్ అండ్ ఒబేసన్స్.
0: కానీ ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూసేవారు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భగవాన్ ఈజ్ వ్యూడ్ ట్రాన్సెండెంటల్ బియాండ్ దిస్ వరల్డ్.
0: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
1: హీఈస్ నో ఆర్డినరీ వన్.
0: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి ఒక దీనిని కలిగినవాడు.
1: పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఈస్ మైటీ విత్ డివినిటీ ఇన్ డెప్త్ ఇన్ హిమ్.
0: ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాడు.
1: ఆల్ విలేజ్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ భగవాన్.
0: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, ఇకేం కావాలి, ఇకేం కావాలి, ఇకేం కావాలి.
1: స్వామి యూస్ టు పుట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఇట్ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్.
0: ఒక నాకు పెన్సిల్ కావాలని, పెన్ను కావాలని, టీపీ కావాలని, అపార్ట్మెంట్ కావాలని ఒకరిగా కోరేటువంటి వారు.
1: ఈచ్ వన్ వాంటెడ్ లైక్ దిస్. వన్ వాంటెడ్ పెన్, అనదర్ వాంటెడ్ పెన్సిల్, అనదర్ వాంటెడ్ స్వీట్స్ లైక్ దట్.
0: అడిగినవన్నీ కొట్టి ఖాళీ బ్యాగ్ నుంచి తీసి ఇచ్చేటువంటి వాడిని.
1: Swami used to pick up from the empty bag whatever that had been requested by his boy.
0: Nadagira oka naya paisa ledu.
1: Bhagavan was not having with him even single naya paisa.
0: Kani inni istunte ivanni ekkadi nunchi vastunnayi ee pillalu vaallavallo vaallu navukuneetunte vaallu.
1: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
0: Oka naadu nenu akkada bag betti నేను లోపల వెళ్ళాను.
1: వన్ డే భగవాన్ కెప్ట్ బ్యాగ్ అసైడ్ అండ్ వెంట్ ఇన్.
0: బ్యాగ్ అంతా చూచారు.
1: దే సర్చ్ ఆల్ ఓవర్ ద బ్యాగ్.
0: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
1: బాయ్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
0: అన్ని చూచారు.
1: దే సర్చ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడే కానీ ఒక పిన్ కూడా చిక్కలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ పిన్.
0: అప్పుడు ఓహో, ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
1: Then they were very much surprised to know that they have come from somewhere.
0: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: Where do they come from?
0: పొంత తల్లి మనే ఇస్తున్నా అంటే తల్లి దగ్గర కూడా నా ఉన్నాయా పైసా లేదు.
1: Is mother giving? No. She is not having any money. Single paisa.
0: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
1: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
0: క్రమక్రమేణ స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
1: భగవాన్స్ నేమ్ వాస్ స్ప్రెడింగ్ డే బై డే.
0: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
1: యాజ్ దిస్ వాస్ హ్యాపెనింగ్ సమ్ ఫెల్ట్ జెలస్ ఆఫ్ హిమ్.
0: ఈ జెలసీ జెలసీ పుట్టి పుట్టి పుట్టి కట్టేటప్పటికి ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయింది.
1: This jealousy led to further expansion of his name and reputation.
0: ప్రతి దేశం వారు కూడా వారి వారి సంవత్సర దినం వచ్చినప్పుడు పుట్టుబతికి వచ్చటము, పుట్టుబతి లోపల ఫంక్షన్ చేసుకోవటము, ఆనందంగా వెళ్లిపోవటము.
1: పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ దే స్టార్టెడ్ అసెంబ్లింగ్ హియర్ సెలబ్రేటింగ్ దర్ యాన్యువల్ ఫంక్షన్స్.
0: అన్ని మతముల వారు కూడా ఇక్కడ చేరేటువంటి వారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అండ్ రిలీజియన్స్ అసెంబ్ల్ హియర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అనేక రకములైనటువంటి కథలు కూడా కల్పించేటువంటి వారు, విరుద్ధమైనటువంటి కథలు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ సమ్ రూమర్స్ విచ్ ఆర్ కాంట్రడిక్టరీ టు ది డివినిటీ.
0: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మదన్స్ వచ్చారు.
1: దట్ విల్ బి ఫాలోడ్ బై మహమ్మదన్స్ గ్యాదరింగ్ హియర్.
0: ఇక్కడ వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడే చేసుకుంటాము అన్నారు.
1: దే ఆల్సో సెడ్ We'll have our celebration here in this campus. Like that, followers of every religion gather here.
0: Japan, all are one.
1: Bhagavan says, all are one.
0: Matamulanni veru.
1: Religions are different.
0: Margambu okate.
1: But the path is one.
0: Vastra bhedam veru. Vastu okate.
1: Yarn is different, but cloth is one.
0: Shungaramulu veru, bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Kanaku bangaram okkate, aa atma tattvamu okkate.
1: That consciousness, gold, is one and the same.
0: Ee vidhanga vachinappudiki monna monna kontha London lopala oka vidhamaina prasava jarigindi.
1: Recently there in London a big conference was held.
0: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
1: There also developed a sort of negative attitude.
0: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసీ అభివృద్ధి అయిపోయింది.
1: They developed a tinge of jealousy.
0: ఈ జెలసీ వల్ల అనేక రకముల దేనిపై పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడాను పేపర్స్ లో వేయటము, ఈ విధంగా జరిగింది.
1: ఇట్ సో హ్యాపెన్ దేర్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఆల్ దట్ ఈస్ ఫాల్స్, ఆల్ దట్ ఈస్ టోటల్లీ రాంగ్, ఆల్ దట్ ఈస్ కంప్లీట్లీ నెగటివ్.
0: అప్పుడు కొంతమంది చేరారు.
1: అట్ దట్ మోమెంట్ సమ్ హ్యావ్ అసెంబ్ల్డ్.
0: సూరి అని మీకు తెలుసు.
1: దేర్ ఇన్ లండన్
0: సూరి,
1: సూరి
0: ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
1: హీ ఫేస్డ్ దిస్ ఛాలెంజ్.
0: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించారు.
1: అండ్ హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీబడీ.
0: అనేక చెడ్డ రకమైనటువంటి ఒక విషయాలంతా రాస్తూ వచ్చారు.
1: అండ్ హి స్టార్టెడ్ రైటింగ్ అగైన్స్ట్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: కట్టడి నిలిచిపోయింది.
1: అల్టిమేట్లీ సిచ్యువేషన్ ఇస్ పాసిఫైడ్.
0: సత్యసాయి బాబాను పరీక్షించాలంటే సత్యసాయి బాబా దగ్గర ఉండి దాన్ని అన్ని విధాలా అనుభవించి దాని తర్వాత మీరు రాయాలి. కానీ ఎవరి మాటలో విని ఏ గాల మాటలతో మీరు ఈ విధంగా ప్రచారం చేయటం మంచిది కాదు అన్నాడు.
1: ఇట్ వాజ్ క్లియర్లీ రిటన్ కమ్ టు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా, స్టే హియర్, ఎక్స్పీరియన్స్ హిమ్ అండ్ దెన్ ఓన్లీ గో ఆర్ డిక్లేర్.
0: ఎవరి మాటలో వింటే ఏం వస్తుంది? వాడేమి చూచారా? వాడెవరైనా విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు. అలాంటిది ఇతరుల మాటలు నమ్ముతారు.
1: యూ కెనాట్ క్యారీడ్ అవే బై ద గాసిప్ హియర్ సే వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్ హౌ డు యూ లిసన్ టు అదర్స్.
0: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి
1: దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
0: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాక్తి పోయింది.
1: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టూ.
0: ఇండియా కూడా వచ్చేసేసింది.
1: ఇట్ రీచ్డ్ ఇండియా ఆల్సో.
0: బుర్రలు వేరు వేరు,
1: హెడ్స్ ఆర్ డిఫరెంట్,
0: థాట్స్ వేరు వేరు,
1: థాట్స్ వేరీ.
0: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ సడన్ టు ఆల్ ఆఫ్ దెమ్,
0: విదేశీ పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దట్ ఈస్ ఫాల్స్.
0: విదేశం యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
1: They have been following all that is alien to them.
0: కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఆన్ దేర్ ఓన్.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా ఎట్టైనా కానీ ఈ పేరు తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
1: దే హ్యావ్ డిటర్మిన్డ్ టు డిఫేమ్ హిమ్.
0: కానీ ఎవరి చేత కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిఫేమ్.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే కానీ దీన్ని సాధించడానికి ఎవరి తరము కాదు.
1: నాట్ ఓన్లీ నా ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి నో బ్లెమిష్, దేర్ విల్ బి నో స్పాట్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ, ది ఎస్టీమ్ ఆఫ్ అవతార్హుడ్ విల్ నెవర్ డిమినిష్, కెన్ నెవర్ బి రిడ్యూస్డ్.
0: సాయి అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి.
1: బట్ దేర్స్ వన్ థింగ్ దట్స్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: ఈ సాయి అనేటువంటి పదమును ఎవరు కూడా మార్చలేరు.
1: ద నేమ్ సాయి నన్ కెన్ చేంజ్.
0: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
1: యూ కెన్ స్పీక్ యాజ్ యూ లైక్.
0: నాలుకకు ఎముకలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ టంగ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ బోన్.
0: అది ఎట్టంటే అట్లు తిరుగుతుంది.
1: ఇంతేకాదు
0: ప్రపంచం ఎంత కూడాను కాచిన చెట్టుకే రాడు దెబ్బలు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ నోటీస్ ఇట్ ఈస్ ద ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ బి పెల్టెడ్ అట్ బై స్టోన్స్.
0: ఆ కాచిన మంచికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
1: జస్ట్ యాజ్ ది ఫ్రూట్ బేరింగ్ ట్రీ ఆల్ దోస్ దట్ ఆర్ గ్రేట్ will face difficulties of this sort.
0: Kanuka prati dani endu kudanu ee viruddha vayipu kashtamulaku nashtamu aadayamulaku keedu chigalutune untayi.
1: And therefore there will be challenges for anything that is great, for anything that is superb, because they face so many obstacles on their way.
0: Anni vachinappudiki manu satyam paina aadharapadinappudu ఎవరు కూడా ఏమిది కూడాను దాన్ని కదిలించలేదు.
1: When the truth is the basis, truth will always triumph. None can object or stand in its way.
0: Truth to ఎంత మంది పోరాడినప్పటికీ వారు దాన్ని సాధించలేరు.
1: None can achieve truth. And it is the truth that will sustain, that will remain forever.
0: కనుక మీరు ఈ సత్యమును సత్యం గాని పెట్టుకోండి.
1: So hold on to this truth. Cling on to this truth.
0: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది.
1: The rest of things are bound to happen.
0: సత్యంతో నిలిచినటువంటి వానికి విజయం తప్పేది కాదు.
1: A man of truth will always win.
0: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
1: Thou never give up truth.
0: అందుకోసమని భగవంతుణ్ణి truth is God అన్నారు.
1: Therefore, who is God? Satya, the truth. Truth is God.
0: Aa truth ni evvaru kodanu kadilinchaledu.
1: This truth is unshakable.
0: Ee truth ekkada nunchi vachindi?
1: What is its origin, the truth?
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Ee dharmam nunchi truth vachindi. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచింది.
1: అండ్ ఇట్ ఇస్ ద వే ధర్మ దట్ కన్ఫర్స్ శాంతి, పీస్.
0: పీస్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: శాంతి లేకపోతే వాడు క్షణమైన జీవించలేడు.
1: వితౌట్ పీస్ మ్యాన్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
1: సో త్యాగరాజు సెడ్ there cannot be happiness without peace.
0: Shantini poojinchukuntopothe aa shanti roopane premane udbhavistundi.
1: When you develop this peace, all the rest of things naturally follow.
0: Aanandame udbhavistundi.
1: It ends up in conferring bliss, ananda.
0: Aa truth anetundi anta aanandamaina.
1: Truth is blissful.
0: దాని నుంచి అహింస,
1: That gives rise to ahimsa, non-violence.
0: Anaga, himsa unnatvanti vaadu, ee himsaki evatham poledu.
1: There's no scope for any violence or himsa.
0: Prema unnatvanti vaadiki himsinchalani bhavame raadu.
1: A man of love will never entertain violent thoughts.
0: Karvane, satya, dharma, shanti, prema, ahimsa. ఐదు కూడాను వచ్చి ప్రాణములు.
1: Therefore, Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya, dharma, shanti, prema, ahimsa.
0: ఇవి మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: These are supposed to be the main qualities of mankind.
0: కనుకనే ఈనాడు హ్యూమన్ వాల్యూస్ పెంచాలి.
1: Therefore, there is dire need to develop human values.
0: కరుణ నాడు సత్య ధర్మ ప్రేమ శాంతిని మనం పెంచుకుంటూ పోవాలి.
1: We have to develop faster, grow more of these human values.
0: అప్పుడే ఈ దేశమందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
1: Then only this country will establish peace eternal once for all.
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను ఆశ ఆశ ఆశ ఆశ.
1: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యు గో యు ఫైండ్ డిజైర్ కంట్రోలింగ్.
0: డిజైర్స్ ఒక లిమిటే లేదు.
1: డిజైర్స్ ఆర్ గ్రోయింగ్ లిమిట్లెస్లీ.
0: ఒక డిగ్రీలో కానీ ఒక ఆశలో కానీ ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
1: ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఆల్ అవర్ ఎండెవర్స్ దేర్ సీమ్ టు బి నో లిమిట్ అట్ ఆల్.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇంకా చదవాలి చదవాలి చదవాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లెర్నింగ్ వన్ వాంట్స్ టు లెర్న్ స్టడీ మోర్ అండ్ మోర్.
0: కాలంని వ్యర్థం చేసుకునేటువంటి వాడే ఈ చదువు ఊరికి చదవాలి చదవాలి చదవాలి పోతుంటాడు.
1: పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ బై కాన్స్టెంట్లీ స్టడీయింగ్ స్టడీయింగ్ రీడింగ్ మోర్ అండ్ మోర్.
0: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపైన ఏమాత్రం ఆశ ఉండదు.
1: But in fact, if it doesn't give you self-satisfaction, the mere study is useless.
0: Kanuka meeru chaduvu kosamane meeru paatu padagandi.
1: Therefore, don't concentrate on study only.
0: Ee chaduvu anta irunu bhautikamaina laukikamaina tanti yokka chaduvu.
1: The studies that you acquire here, they are secular, they help for your living.
0: Asalu manam bharatiya yokka manavata gunamulu మూడు, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ మూడు గుణములను ఈ కవులు చంపిపెట్టారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు భారత్ కల్చర్. దే ఆర్ వన్ స్పిరిచువాలిటీ, అదర్ మొరాలిటీ అండ్ థర్డ్ ధార్మిక్ రైచువల్స్.
0: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
1: All our authors have not given place to these three values.
0: కనుకనే ఈనాడు ఏమి చదువు చదివినా గాని ఏమి ప్రయోజనం లేదు.
1: Therefore, in spite of very high learning, we are not progressing.
0: పుస్తకములు పఠించితిని.
1: I have gone through books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have read thoroughly all sacred texts.
0: నిష్ఠురమైన విద్యలను నేర్చుతిని గర్వం మీద.
1: Why do you pride yourself that you are an expert in all knowledge?
0: నీ ప్రస్తుతమైన హస్తమందు ఉండినటువంటి గుణములు నీ పోషించుకోలేనటువంటి వాడు ఏ చదివిన ప్రయోజనం ఉండదు.
1: If you cannot join both of your hands and pay obeisance to God, and if you can't work, what for is your education?
0: దైవ ప్రీతి ఒకటి మాత్రమే పెద్దదిగా పెట్టుకోండి.
1: Therefore, keep one thing as main thing, the love of God, which you should develop more and more.
0: ఆ ప్రేమ ఒక్కటి మీరు నిలుపుకుంటే,
1: with that divine love,
0: అన్ని సరిపోతాయి.
1: Everything would be appropriate and correct.
0: ఆ ప్రేమ లేకుండా ఎన్ని పెట్టుకున్నప్పటికీ అన్ని కనెక్షన్లు అంతా కూడా నాశనమైపోతాయి.
1: Without that divine love, whatever you may have, they are sure to vanish.
0: ఆ డివైన్ లవ్ మెయిన్ స్విచ్.
1: Therefore, this divine love is the main switch.
0: A main switch off chesi enni bulbs vittaga manavulu.
1: If you put off the main switch, no matter whatever you do with the remaining switches.
0: దాన్ని ఆన్ లో పెట్టి ఏ స్విచ్ వచ్చినా కానీ లైట్ వస్తుంది.
1: If the main switch is on, the rest of the switches are functional.
0: కనుక మెయిన్ స్విచ్ మానవునికి మానవుతుంది.
1: Therefore, the main switch for mankind is this humanness or human quality.
0: అందువల్లనే ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామి తలుచుకుంటూ ఉండేది.
1: ఈశ్వరమ్మ thought of Bhagavan for very, very long time.
0: లోపలికి వెళ్ళింది, స్నానం చేసింది, కాఫీ తీసుకుంది, పరిణామం చూసుకుంది.
1: And she has gone in, she had her bath, she rested and sat there in the veranda.
0: పరిణామం కూర్చొని స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: While sitting there in the veranda, she said, Swami, Swami, Swami.
0: మూడు పర్యాయములు పిలిచింది.
1: She called Bhagavan, Swami, Swami, three times.
0: వస్తున్నాను వస్తున్నాను అన్నాను.
1: Bhagavan said, I'm coming, I'm coming.
0: వస్తున్నారా మీరు అని చెప్పింది.
1: She said, are you coming?
0: Yes, I'm coming. నేను వస్తున్నాను.
1: Yes, I'm coming.
0: Coming అని దగ్గరకు దిగి పెట్టుకలు దిగి దగ్గరకు వచ్చాను.
1: Swami climbed down the steps and came close to her.
0: చేయి పట్టుకుంది.
1: And she held his hand.
0: కంటి నీరు కార్చింది.
1: And she was shedding tears.
0: కన్ను మూసింది.
1: He closed her eyes.
0: కాని not crying, the happiness.
1: She was extremely blissful.
0: కన్ను మూసింది.
1: And she closed her eyes, breathed her last.
0: ఈ లైఫ్ ఉండినంత వరకే ఈ యొక్క దేహం.
1: This body is valuable so long there is life.
0: లైఫ్ పోతానే బాడీ ఏమి ప్రయోజనం? కరతో సమానం.
1: The moment life is gone, body is useless.
0: ఇప్పుడు తక్షణమే చెప్పారు, డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతికి తీసుకుని పోవస్తుంది.
1: Then Bhagavan gave instructions that the body be taken to Puttaparthi.
0: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
1: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
0: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
1: Then once the body is offered to God, it is not bondage.
0: Senses కూడా అందులోనే నిలిచిపోతాయి.
1: The senses also will not be so powerful.
0: ఏ మాత్రం కూడా చలనమే ఉండదు.
1: There will be no movement at all.
0: కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి కొన్ని.
1: Certain things do happen in the course of life.
0: వచ్చినవి మాత్రము తిరిగి భగవంతుడికి తప్పితే తప్పక ఎవరికి తెలియదు.
1: Whatever that happens in your life, then once it is offered to God, nothing can shake you or worry you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను చదివేది చదవండి. ఇది లౌకికమైన భౌతికమైన చదువులు.
1: Yes, certainly acquire knowledge. Study well. Learn what all you are supposed to.
0: ఈ భౌతికమైనటువంటి పేరు కూడాను సంపాదించుకోవాలి.
1: The worldly possessions, acquisitions, no doubt, are necessary.
0: ఎందుకంటే తల్లిదండ్రులు దీన్ని ఆశ్రయించి ఉంటారు.
1: In fact, parents have very high expectations.
0: వారిని కూడా తృప్తిపరచాలి.
1: You should satisfy, please your parents.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God, father is God, teacher is God, guest is God.
0: మీరందరినీ సంతృప్తిపరిచి
1: యూ షుడ్ ప్లీజ్ దెమ్ ఆల్.
0: నీవు సంతోషంగా ఉండినప్పుడే
1: అండ్ యూ ఆల్సో బి హ్యాపీ.
0: దైవం కూడా నీకు ఆనందాన్ని అందిస్తాడు.
1: అండ్ గాడ్ ఆల్సో విల్ మేక్ యూ మోర్ హ్యాపీ.
0: కానీ ఆ భావన ఆ ప్రేమను మాత్రం లేకుండా ఎన్ని చదువులు చదివినా కానీ ప్రయోజనం లేదు.
1: Without divine love within you, all your learning is useless.
0: కనుక మీరు మొట్టమొదట చదవలసింది చదవండి ఈ వయసులో.
1: At this age, study well what you are supposed to.
0: ఈ భౌతికమైన జీవితంలో కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: In this world, it is absolutely necessary to get a good name.
0: మానసికంగా నిజమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
1: యు ఆల్సో ఎర్న్ రెప్యుటేషన్ ఇన్ సొసైటీ.
0: ఇదే నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ, దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీరు గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరడం లేదు.
1: హీ డజంట్ వాంట్ యూ టు బి సింప్లీ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఇంకా ఎందరో చదివారు,
1: మెనీ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కానీ వీరందరూ ఏం చేశారు జగత్తుకు?
1: వాట్ ఈస్ దట్ దే హావ్ డన్ టు స్టూడెంట్ కమ్యూనిటీ?
0: ఏమి చేయలేదు.
1: దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ స్టూడెంట్స్.
0: మీరు సేవ చేసి
1: యూ వర్క్ హార్డ్,
0: సమాజం మీకు సంతోష పెట్టండి.
1: మేక్ సొసైటీ హ్యాపీ.
0: సొసైటీని హ్యాపీగా చేసినప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: అండ్ వన్స్ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ, యువర్ లైఫ్ ఈజ్ రిడీమ్.
0: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
1: దేర్ఫోర్ రెండర్ ఆల్ పాసిబుల్ హెల్ప్ టు ద కమ్యూనిటీ సొసైటీ.
0: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
1: యువర్ సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ భగవాన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి. దైవచింతన మాత్రం మానకండి.
1: యు స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ బి హ్యాపీ. నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవాన్ని మరచినటువంటి ఒక మార్గము ఏ మార్గమైనా సరే పట్టి
1: భగవాన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీరందరూ చదవండి,

0: దైవాన్ని మరచినటువంటి యొక్క మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
1: బై ఫర్గెటింగ్ గాడ్ వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్ యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
1: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: ఈ నామము అందరికి కూడా చాటండి, ఈ నామమును వీధి వీధి చాటండి.
1: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
0: అప్పుడే అందరి ఎందు కూడాను దైవత్వం ఆవిర్భవిస్తుంది.
1: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విదిన్.
0: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడది, మరింత అధికం కావాలి.
1: యాజ్ యు కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ యు నీడ్ మోర్ ఆఫ్ లైట్ అండ్ ఎఫల్జన్.
0: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
1: దట్ లీడ్స్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
0: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
1: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ నాట్ రియల్.
0: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
1: టుడే యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ బట్ టుమారో యు విల్ ఫైండ్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ.
0: టుడే సన్ పుట్టాడు అంటారు, సన్ పుట్టాడు.
1: టుడే యు ఆర్ సో హ్యాపీ బికాస్ యు హ్యావ్ ఎ సన్, సన్ ఇస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఆనాడు సంతోషంగా ఉంటాడు.
1: యు ఆర్ వెరీ హ్యాపీ దట్ డే.
0: రెండవ దినమే సన్ మరణిస్తాడు.
1: ద ఫాలోయింగ్ డే బై మిస్ హ్యాప్ ద సన్ మే డై.
0: తక్షణమే ఏడుస్తాడు.
1: ఇమీడియట్లీ హీ స్టార్ట్స్ క్రయింగ్.
0: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు, క్షణకాలం.
1: వాట్ ఈస్ ద డిస్టెన్స్ టైమ్ గ్యాప్ బిట్వీన్ ద స్మైల్ అండ్ ద టియర్? జస్ట్ ఎ మోమెంట్.
0: జన్మం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటిది.
1: దట్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో ట్రాన్సియంట్ మొమెంటరీ.
0: మా కురు జన్మ జన్మ యౌవన గర్వం.
1: యు కెనాట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ యువర్ ప్రోజెనీ, బికాస్ ఆఫ్ యువర్ యూత్.
0: ఎంత కొను వేస్ట్ అయిపోయినట్టు.
1: All that would be in vain ultimately.
0: Kanuka vidyarthulara meer chiranjeeviga undandi.
1: Bhagavan wants all students to be happy and blissful.
0: Aanandanga jeevinchandi.
1: Lead a happy life.
0: Samaja seva cheyandi.
1: Serve the society.
0: Society seva chesindi adi daiva sevaga bhavinchandi.
1: Consider service to society as service to God.
0: ఇదే మీకు నిజమైనటువంటి యొక్క శాంతి అందించేది.
1: సర్వీస్ టు సొసైటీ ఓన్లీ కన్ఫర్స్ ట్రూ పీస్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

I'm

ಮೂಲದಾಸ ಪ್ರಭು ಹೆಗಿರಿದಾರಿ ನೀರಾಕೆ ಪ್ರಭು ಉದಯ ವಿಹಾರಿ.

心了，好了好了，是怎么样？好了，心心了，是怎么样？就像他们那跑了，是怎么样？就像他们那跑了，是怎么样？

സത്യം ധർമ്മം അഹിംസയും ശാന്തി പ്രേമ മാനവുനി പഞ്ചപ്രാണ.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu pudamiyandugala jeevulanninti yandu ee manavattam uttama sthanamu andukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu. తన యొక్క జీవితము పరిమితమైనటువంటిది.
0: బట్ నాట్ ఓన్లీ దాట్ హిస్ లైఫ్ హ్యాస్ టు కమ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్.
1: పరిమితమైన జీవితమునందు దుర్బలమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: బట్ దెన్ ఇన్ దిస్ లైఫ్ విచ్ హ్యాస్ ఎన్ అపర్ లిమిట్ అండ్ విచ్ ఇస్ బేసికలీ a weakness all around, there is this power of the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatvanti manavudu parimitamainatvanti jeevitamunandu ee medha shaktini sattakamu gavinchukunetvanti pravartana yende tana jeevitamunu ankitamu gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamunundi Bharata deshamulo ee pancha sutramulanu pranamulaga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra desham ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశం భారతదేశం.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్ రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్ ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్ ఇట్సెల్ఫ్ అగైన్స్ ద ఆన్సార్ట్స్ ఆఫ్ టైమ్.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీనిని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: అన్ని మతములను అన్ని తెగలను అన్ని సాంప్రదాయములను అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఈజ్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఈస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
1: అది మన సంస్కృతి.
0: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్.
1: నారంజి పండుగందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
1: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit. But the skin that covers them all is one and the same.
1: అదే విధముగానే అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: Jati kante neeti mukhyamaniyu, matamu kante mamata abhivruddhi aniyu bodhinchinatvanti desham bharatiya samskruti.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాస్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
0: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థన్ ఇట్.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of Satya, Dharma, Ahimsa, Shanti and Prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization. And one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రథమ తత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకునే ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ దట్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ this land of Bharat has also been called the land of Hindu land. Hindu
1: angleyulu ee Hindu desam ani peru pettinappatikini bharatiya sampradayamunu evvarukonu ee maatram kodanu maarchutaku veelu kaadu, cherchutaku alavi kaadu.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: దో ఆస్ అ ఫార్మ్ ఆఫ్ డిసీట్ దే గేవ్ దిస్ నేమ్ హిందూ, దే హ్యావ్ అన్విటింగ్లీ గివెన్ టు అస్ అగైన్ ఇన్ దిస్ టర్మ్ హిందూ ద ఫైవ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
1: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: నౌ దిస్ వర్డ్ హిందూ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ లెటర్స్ HINDU.
1: హెట్ అనగా history,
0: H standing for history,
1: I anaga individual anaga vyaktitvam,
0: I stands for one's individuality,
1: N anaga nationality ade jatiyata,
0: N stands for nationality, sense of patriotism,
1: D anaga devotion aney kaakunda divinity ani kodanu cheppavachu.
0: D again stands not only for things like devotion but also for
1: ade divyatvam,
0: that is your divinity.
1: U anaga unity.
0: And U stands for the word unity.
1: Kanuka ee hindu aneetundi padamulandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity aneetundi ee panchapranamulu panchasutramulu ga ninchi unnavi.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: Ee unity ne moksham aniyu.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు
0: And the very first among these, this history is basic to who could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamunaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity. And only when we have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmatta kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama and
1: mocha. Kani ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏ నాటికైనా కిందికి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా నువ్వు గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevitamunu aanandamainatundi jeevitanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily task assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karma acharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka visranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done. And the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: ఇది యథార్థము కాదు.
0: But then this is not the significance of these.
1: నిజముగా ఈ సూర్యోదయ సూర్యాస్తమయం యొక్క అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆనందాన్ని అనుభవించడు.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: ప్రతి సూర్యోదయ సూర్యాస్తమయం రెండు కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: Because every sunrise and every sunset marks yet another day in the life of man. It reduces his lifespan.
1: Tana aayu pramananni apaharistu potunnadi suryodaya suryastamamulu.
0: So this rising of the sun and the setting of the sun has snatched away a day from your life.
1: Veedu dinadinamunu koodunu antamunaku samipinchutu vastunnadu.
0: In other words, you are approaching day by day your own end.
1: Deeyandu undinatvanti antaratham okati manavudu bhavinchi anubhavincheetvanti bahyartham marokati.
0: This being the inner significance, we give some other interpretation and tend to feel joy and happiness.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: In this world, nothing in the world is given to man for his own sake.
1: పనిబడి పది దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కానీ సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some moments of rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are really his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెరాస్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనం ఉన్నది.
0: We have money.
1: బలం ఉన్నది.
0: We have strength.
1: గుణం ఉన్నది.
0: We have our own qualities.
1: అధికారం ఉన్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: These have to be channelized in the proper way so that we can get the best out of them.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గముల్లో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: Just because we have money, we should not misuse this money and take to evil, undesirable ways.
1: దానిని కూడాను సాత్విక మార్గములో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: Even this money has to be given its own place. Of importance.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: And it has to be used in the best possible manner. Everything has its own use, it has its own status. We have to accordingly give it its place.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: Because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్ పర్పస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: Misuse of money is evil annaru.
0: Now misuse of money is evil, it's been said.
1: Deenini durviniyogam cheyaradu.
0: We should not misuse money.
1: Bhagavantudu nee yokka chittamunu maatrame aashinchadu kaani nee vittanni aashinchadu.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: Nee neetini maatrame thaanu korunu kaani nee jaatini thaanu ye maatramo aashinchadu.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: Manava jaati endu putti మహత్తరమైన యొక్క దివ్యశక్తిని చేకూర్చుకుని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankhelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: హీ ఇండల్జెస్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ సెల్ఫిష్ టు ది కోర్ అండ్ హీ లెట్స్ హిమ్సెల్ఫ్ బి బౌండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా నువ్వు ప్రాకులాడుతలేదు.
2: వాట్ ఎవర్ హీ విషెస్ టు డూ ఇట్ ఈస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ హీ డజంట్ కేర్ ఫర్ అదర్స్.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు నువ్వు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
2: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu jnanamulu japamulu ityadi karmalu aacharinchatam maatrame bhakti kaaneradu.
2: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
2: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెం, వి షుడ్ రిడిక్యూల్ దెం టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెం.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
2: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
2: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
2: More and more of narrow-mindedness is creeping in.
1: Tanu tanavaru aneetvanti yokka swarthamu tappa tarulu paravaru aneetvanti prema tattvanni emaatram kuda nu penchukuntaledu.
2: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
1: Nenu aneetvanti pradesham nunchi manamu aneetvanti gamyam cheratame jeevitam yokka antarartham.
2: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: Jeevitam antayi kudanu nenu nenu nenu aneetvanti yokka sthayi ende undina gamyam ni eritiga cheragaladu.
2: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: Kanukane deshamulo dhanamu pradhaname.
2: But then as far as our existence goes, money is important, no doubt.
1: Gunamu avasarame.
2: You need character also.
1: Balam kudanu chekuchukovasinadi.
2: And certainly you must strengthen yourself.
1: Aithe deenini enta varaku yetti margamulo ye vidhamaina pavitramulo manam deenini anubhavinchali.
2: But how far do we go catering towards these needs and what is the way in which you make the best use of them?
1: Govu perugukoladi kommunu kudanu perugunattuga mana dhanamu perugukoladi ahankaram kudanu perugutundi.
2: Now as the cow grows so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manamechinu madamechina durgunambu manakayechinu dhanamunigina madamudugunu madamudigina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi tanu jeevitamunu vyartham gavinchukunnadu.
2: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kotanu kottagalaru.
2: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
2: And man is weighed down by a sense of burden of troubles.
1: Ee dukkamunu nivritti gavinchukune nimittamai aasaranu arikattukomani bodhinchamu.
2: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarattham.
2: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
2: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థము.
2: నా వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
2: నా ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యూములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
2: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
2: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
1: తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
2: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలివియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం నిరం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
2: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాము.
2: దెర్ఫోర్ టు సపోర్ట్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, టు ఎక్స్టెండ్ హెల్ప్ టు అదర్స్ అండ్ టు క్యారీ అవుట్ సమ్ సీక్రెట్ అండ్ నోబుల్ టాస్క్ మనీ ఈజ్ నెసెసరీ. దట్స్ వై వి హావ్ స్టేటెడ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
2: అండ్ దెన్ అగైన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ ఫోర్ ఫోల్డ్.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
2: ద ఫస్ట్ వన్ ఈస్ డు నాట్ వేస్ట్ మనీ. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
2: Second is, do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
2: Third thing is, do not waste time.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృధా కరపోవద్దు.
2: And then, do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక, don't waste money, don't waste food, don't waste time, don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనం స్థాపించాము.
2: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
2: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
2: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasananu arikattukoni vairagya margamunandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
2: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకునక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
2: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
2: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకునక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
2: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
2: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
2: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మూమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
2: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
2: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
2: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Janasevane, Janardhanasevane anetuvanti vishala bhavanni penchukovali.
2: Have this broad feeling that serving man is really serving God.
1: Nenu naadi anetuvanti sankuchita bhavanni trinchiveyali.
2: Try to let go, discard the feeling of mine and thine.
1: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
2: Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
2: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
2: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
1: ఈనాడే కాదు, ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
2: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్. ఇట్స్ మై హోప్, ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
2: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
2: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
2: Men of the Satsai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
2: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
2: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
2: This Satsai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: మనకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
2: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
2: And the Satsai organization, any organization having a link with money is not the Satsai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
2: లవ్ ఫర్ లవ్ అండ్ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందుండినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
2: సో టుడే వెరీన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దిక్కు ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దినకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
2: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయికి పోతున్నది.
2: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
1: లవ్.
2: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్, అన్టెయింటెడ్ లవ్.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
2: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏనాటికైనప్పుడు సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
2: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
2: I have never sought, I will never seek, and I am not seeking this money.
1: Karuka neenu aashinchinadi okka pavitramainatundi bhavame.
2: What I seek and hope for is this noble idea.
1: Ee pavitramaina bhavam kudanu naa koraku kaadu.
2: This sacred feeling and response from you,
1: loka kalyanam koraku.
2: That again is not for my sake, it's for the well being of the world at large.
1: Ee loka kalyanam koraku satya sai samastalo undinatundi sabhyulandaru kudanu పవిత్ర హృదయమును అభివృద్ధిపరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధిపరచాలి.
2: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva priya pradhanamaitunte lakshyam.
2: The primary task ahead of us is one of service and nothing but service.
1: Inka rendavadi,
2: the second thing,
1: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family, Sai family, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
2: ఎవ్రీ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్ కీప్స్ ఆఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ద ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ, ది సాయి ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
1: కనుక ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదము ఉపయోగపెట్టకండి.
2: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
1: అందరూ మానవ కుటుంబమే,
2: బికాస్ ఆల్ బిలాంగ్.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
2: బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
2: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
2: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
2: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
2: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
2: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
2: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
1: kanuka satti manavudu kudanu desi abhimanam kaligi untundali.
2: So every person should have this sense of feeling for one's motherland.
1: ee desam varu aa desa abhimanamunu abhivruddhi parchukuntunnaro dosham ledu.
2: Whatever country you belong to, you have the sense of patriotism.
1: Tana desamunu taanu abhivruddhi parichinanta matramuna paradeshamunu kudanu manamu vimarsincharadu.
2: There is nothing wrong in it, but also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: Kaluka oka deshamunu visheshinchatam cheta maroka deshamunu deshinchatam anetundi undakoodadu.
2: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: Kaluka kala yendu matram kaani inke e vidhamainatundi ohalu yendu kaani desha drohamunaku e matram kodano avakasam andincharadu.
2: So either in your thoughts or even in your remotest dreams, there should be no room for bringing grief and sorrow to your country.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
2: So for every person, this pride in one's own motherland is important.
1: అది మొదటిది.
2: That's the first principle.
1: రెండవది, సర్వ మతములను కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
2: The second principle is, never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
1: ఈ దేశాభిమానంతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
2: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఇంకా మూడవది,
2: ది థర్డ్ వన్.
1: ఈ మూడవది, ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
2: ది థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: మన జాతి ఒక్కటే మానవ జాతి.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
2: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
1: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
2: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే. keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవడం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
2: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
2: This in turn will help your own worldly life.
1: దానము దానమనగా మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
2: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
2: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
2: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
2: యూఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
1: ఇంకా ఆరవది,
2: the sixth point,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
2: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satyasai organization framework.
1: Satyam puchukovatam gaani lancham lancham ichukovatam gaani Satyasai samasthalaku chaala droham jarugutundi.
2: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satyasai organization.
1: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
2: This is something which you must bear in mind continuously and carefully.
1: Inka yedavadi.
2: Now the seventh point.
1: మానవత్వములు అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
2: There are any number of problems that one has to face up.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
2: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
2: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ఈ యొక్క దేశ అసూయలను కొంతవరకు అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
2: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
2: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: జాతి మతములను పాటించరాదు.
2: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. నీ పద్ధతులను నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
2: Or one's country. Whatever is given to you in your own home,
1: కానీ సమాజములో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
2: Follow these in your house, all right. But try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
2: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
2: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
2: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
2: The members of Satyasai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
2: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
2: They could have people, servants,
1: కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా నువ్వు ఆ పని వారితో చేయించుకోవటము, ఇది సోమరత్వం.
2: ది సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యు మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
2: బికాస్ ఎ పర్సన్ దస్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హి కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
2: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
2: సో ఇఫ్ యు విచ్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఇది 9వది.
2: This is the 8th point.
1: Inka padavadi.
2: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
2: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
2: Love God incessantly.
1: Papanni dveshinchu.
2: And have hatred for fear, sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
2: So long as you keep committing sin, God can never be yours.
1: 10 లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
2: These 10 injunctions, it is necessary and imperative for the Satsai organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
2: In addition to all this, there is yet another point which is in a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరిపోరాదు.
2: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
2: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
1: సత్యసాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
2: So members of Sasai organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others. So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకొని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ దీస్ 10 పాయింట్స్ యాజ్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ దట్ యూ షుల్ సక్సీడ్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba. Radio Sai Global Harmony now presents a selection of devotional songs.
1: Om Shri Sai Ram. On this most auspicious occasion of Ugadi, Bhagwan, please accept our most loving pranams. O Bhavapriya, O Ganapriya, you are the orchestrator of the whole universe. We, your students, offer this garland of melodies at your lotus feet. May we become your instruments through whom you play your melodies forever and ever.
2: Bhagavan Sri Satya Sai Ishwarula Divya Charanara Vindamulaku Shatakoti Namassumanjalalu Arpistunnamu Swami Ee Virodhinama Samvatsaram మా అంతరంగంలో ఉన్న కామ క్రోధ లోభ మోహాది విరోధులను అణచివేసి మమ్మల్ని స్వామికి మరింత సన్నిహితంగా సమీపంగా తీసుకువెళ్లాలని ప్రార్థిస్తున్నాము. అంతరంగ విరోధులై చెంతనున్న క్రోధ కామాది షడ్వర్గ బాధలెల్ల ఈ విరోధి నిరోధించి ఎప్పుడు మనకు ఆయురారోగ్య భాగ్య సౌఖ్యాది శుభములెల్ల కలిగించు సత్య సాయిషు కృపను. స్వామి, ఈ విరోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభ సందర్భంగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం మరియు శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాల విద్యార్థులం భక్తి పురస్సరంగా ప్రేమపూర్వకంగా మా హృదయ పుష్పాలను గానరూపంలో మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము. కరుణతో స్వీకరించి మమ్మల్ని తరింపచేయండి స్వామీ.

0: positions in the society. But is there anyone who craves and runs for the Lord? This is the path of truth, and this is the word of Sai.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు ధనము తేడవు.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: Prema Swarupudaru, Udattamaina Lakshyamunaku Sadhinche Nimittamai, Jeevitamainappudu Tyagam Cheseetuvanti Yokka Tyagashilulu Needu Samajamunaku Atyavasaram.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people, with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: ఒక్క లక్ష్యమును సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి స్వభావం కాదు మానవునికి.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied.
1: ఇంకను తన జీవితంలో ఎన్నో లక్ష్యములు సాధించాలని కలగంటుంటాడు మానవుడు.
0: He dreams of achieving many, many more things.
1: కానీ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడాను అనుభవించవచ్చు.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగ కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: అనుదినము మన కంటికి కనిపించుచు సజీవమైనటువంటి యొక్క సమాజమే దేశము.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: మానవుడు తన మనసును, తన బుద్ధిని, తన ఇంద్రియములను తన నిమిత్తమై ఏ విధముగా ఉపయోగపెట్టినో అదే విధముగా సమాజమును కూడాను ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమం పైననే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ. దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్. దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగా.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలు ఆచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం నా ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వి షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క నిత్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హి మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: So that he should try to purify his own body, his own life through the medium of work.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: Every person is the son of the earth.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: It's only when every individual follows the example set by his mother, in this case the mother earth, that he becomes deserving of this status of his.
1: Prithvi tana yokka rahasyamainatundi karma seelatanu prakatistu vastunnadi.
0: The earth in many ways shows a true nature.
1: Tanu nisvarthamaina tyagi.
0: The earth is a selfless entity.
1: Nirvirama karma yogi.
0: Entity indulging in selfless sacrifice.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ సన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ షుడ్ ఇంబ్యూ దిస్ లెసన్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: ది ఎర్త్ rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది.
0: But because of this rotation, we have what we call a day and night.
1: ee ratrimpagala cheta manavudu tana samasyalanu taavu poorthi chesukogalustunnadu.
0: And because of the occurrence of day and night, man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi suryunu chuttu 66000 mailu vegamuto gantaku tirugutunnadu.
0: In addition, the earth revolves around the sun at 66000 miles an hour.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నవి.
0: ఇన్ దిస్ మేనర్ వి హావ్ ది అకరెన్స్ ఆఫ్ సీజన్స్.
1: ఋతువుల వల్ల వర్షము.
0: అండ్ త్రూ ది సీజన్స్ వి హావ్ ది రెయిన్స్.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుతున్నాయి.
0: అండ్ రెయిన్స్ ఇన్ టర్న్ గివ్ మ్యాన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: అండ్ దీస్ రెయిన్స్ అండ్ ఫుడ్ help man to survive and also help the animal kingdom.
1: Kanuka bhoomi taanu cheyinatvanti yokka sarva karmalu kudanu tyaga bhavam chetanu yoga bhavam chetanu swartharahitamainatvanti yokka bhavam chetanu aacharistu untunnadi.
0: So we find that whatever the earth does so in a selfless manner, in a spirit of sacrifice.
1: Laukika drishtito maraku vaipuna manamu vicharam chesinappudu పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: భూమి మృణ్మయము.
0: The earth likewise is also of
1: matter. పర్వతములు శిలామయము.
0: Mountains are of rock.
1: వృక్షములు కాష్టమయము.
0: If you take the trees, they are wood.
1: దేహము మాంసమయము.
0: If you take the body, it is full of flesh.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుచున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these. But essentially, They are made up of the five elements.
1: ఇది మొట్టమొదటి కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కాని మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of the door.
1: ఈ చైర్ ఆ తలుపు కూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగా పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: ఇన్ ద సేమ్ వే ద ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ టేకెన్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఎంటిటీస్ యాజ్ ఫర్ యాజ్ అవర్ వ్యూస్ ఆర్ కన్సర్న్.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వల్లే నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: దిస్ ఈస్ హౌవర్ ద ఎక్స్టర్నల్ వ్యూ దట్ వన్ టేక్స్ బట్ deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి స్వార్థరహితమైనటువంటి యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for atmananda, that is in a state of bliss, bhakti in its purity and sacredness is absolutely
1: నమే పాప్తాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము లేదు, నేను కర్తవ్యరీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కాని జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: కానీ తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: బట్ మ్యాన్ హూ సీక్స్ సాల్వేషన్ నీడ్ నాట్ పుట్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ యాక్ట్స్.
1: నిజముగా మానవత్వం నందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా ఉంచుకున్నప్పుడే ప్రజలు కూడా అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసిస్తున్నాడు, కాని అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ. హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree.
1: అందరికి కనిపించినట్టుగా కుండు పైన పెట్టినంత మాత్రమే నాది వృక్షము కాదు.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: అదే విధముగాని మనము అహంకారం అనేటువంటి కుండు పైన కూర్చున్నంత మాత్రమే మనకు గౌరవం కాదు.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego, అది
1: వినయమైనటువంటి యొక్క మార్గములో మనం ఉండినప్పుడే మానవత్వము అభివృద్ధి గాంచుతుంది.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: కనుకని సర్వభూతములను ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: సర్వ రసముల సారమే కరుణా రసంగా విశ్వసించాలి.
0: Their sins of all the rasas either karuna rasa or compassion.
1: సర్వ మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
0: All religions highlight the divine principle.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి.
0: All the religions together talk about the good of man.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: It is only that we should understand this basic idea.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If the minds are good, what can you find wrong in the religions?
1: కనుక మతములలో ఏమాత్రము కూడాను చెడుపు లేదు. మతులలో ఉంటుండాలి చెడుపు.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ఈనాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today we find in the world that tremendous advances have been made in various fields of
1: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
0: Even the mathematical sciences have made
1: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
0: Fields of art literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఇస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకని తాను లక్షలమైన అంతరిక్షయానం చేసినప్పటికీ అరయించి హృదయాంతరాళానికి ప్రవేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: కాని ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకనూ తాను ఎన్నో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old, there'd be wrinkles all over, his sight gets blurred, his mind goes awry, he has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaj sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamulaitvanti udyogamulu nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా. ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ourselves. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ours షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ది అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ us.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్త చిప్పలను పైకి కొడుతుండాలి.
0: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పరికరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: ఇన్ ది సేమ్ మానర్ వాట్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ హీ ఇస్ ట్రైయింగ్ టు థ్రో అప్ టు ది సర్ఫేస్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఇన్ హిమ్ త్రూ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్ అండ్ డీప్ విత్ ఇన్ హిమ్ ఆర్ ద ప్రెషియస్ వన్స్ ద గుడ్ థింగ్స్.
1: కూడబెట్టడమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. Jaga swabhavam kaliginatundi meghamulu paiki velli garjistunnayi.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: Jagamu kaliginatundi vyaktiye unnata sthayiki cheyagaladu.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టడమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: సో దట్ పర్సన్ ఇట్ ఈస్ హూస్ నేచర్ టు అక్యూములేట్ హీ టెండ్స్ టు బి ఆల్వేస్ అట్ ఎ లో లెవెల్.
1: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫేమ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ ఫ్రమ్ ది అదర్స్ because of his external position.
1: Kani bhagavantudu tyagashilatanu chuchi aadaristunnadu premistunnadu.
0: But God looks for those who have the spirit of sacrifice and to them he
1: naadu mana telivitetalanta kudunu mitimiriga mana pechukuntunnam.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: Ati telivi perigipovatam chetane anumanamulu kudunu adhikanga perigipothunnayi.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాని.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: Manavulaku pradhanamainatundi guname.
0: What man needs for himself is character.
1: Ee naati manavuni yokka nadatalu sakramainatundiga kanipinchatam ledu.
0: Today man's activities are not on the right path.
1: Kevalam anni inukudu kuyuktulato koodinatundi nadatalaga untundayi.
0: It has become his nature to tread the crooked path.
1: Swarthamu swarthamu swartham. ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: హీఈస్ డీప్ విథిన్ డీప్ ఇమర్స్డ్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ ది సెల్ఫిష్ యాటిట్యూడ్ ఆఫ్ హిస్.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish he cannot really aspire to live by himself in an isolated
1: parlu yokka manchi chedalu kodunu parisilinchinappude manavattam divyatvanni pondutundi.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: Inaati manavudu kevalam taanu sampadinchinatundi dhaname goppadi anukuntunnadu.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: Taanu abhyasinchinatundi vidyane goppadi ani bhavistunnadu.
0: The education that he has got he feels is again a great achievement.
1: Tanu yokka keertine pradhanam ani bhavistunnadu.
0: His fame he feels is the thing.
1: Kaadu kaadu kaadu.
0: But no,
1: aishwaryamunakante vidya kante keerti kante vyakte goppavadu.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself. Now all that he accrues for himself is also because of himself. This fame is also because of himself.
1: And what
0: do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: Kanuka, ఈనాటి మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువను అందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man
1: is worth. జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, character.
1: ఈ జ్ఞానములన్నీ కూడా కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: It is merely our acquaintance with books that we call is jnana today.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: And this is not going to give us any comfort in our day-to-day activities.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యంగాంచుకొని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: We look around us, that is our viewpoint, and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said,
1: naraka margamu chaala vishalanga untundadi annadu.
0: The path to hell, Jesus said, was very broad.
1: Swarga margamu chaala irukatanga untundadi annadu.
0: The road to heaven, he said, was extremely narrow.
1: Karanam emanaga narakamunaku prayanam ayyetundi vyaktulu lakshalaku mandi untunnaru, anduvalle pedda road kavali.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కొడను త్యాగశీరుడైనటువంటి వారు నూటికొక్కరే కోటికొక్కరే ఉంటుంటారు.
0: And those who make it a point in their lives to do good for others.
1: మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగభూమి యందు నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారము ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని, ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: ధరము చేత చెడగాటం ఆడుతున్నారు, సర్వమును కూడా హస్తగతం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: He, man of today, we find, is after wealth and money. He plays with money.
1: కాని దీని వల్ల మానవత్వం ఏమాత్రం కూడా ప్రకటించదు.
0: But through these means, we cannot have the true nature of man.
1: ముఖ్యముగా మన యొక్క తెలివితేటలు యందు గుణములు చేర్చుకుని తద్వారా సేవకాభావమునందు సమాజంలో మనం అడుగు పెట్టాలి.
0: So, along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: Kshama bhavanni manamu pechukovali.
0: For example, the spirit of forgiveness should
1: kshamane balahinunu yokka balamu.
0: Now it is this kshama that gives a lot of strength to the weak,
1: balavantunaku aabharanam,
0: and it's an ornament to the strong ones.
1: Kevalamu siri sampadala samayamunandu tana yokka porapatunu ye maatram kodanu manavudu gurtinchadu.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: Tana anni vidhamuluga sukhamuga untunnappudu tanalo anni kudano avagunamule bayalu jertuntayi.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: Kashta samayamlande sugunalanta kudano uppongutuntayi.
0: It's only when he is put to a lot of trials and tribulations,
1: kanuka manaku kashtamule pradhanamainatti yokka ఆదర్శ ప్రాయములు,
0: దట్ హిస్ ఇన్నేట్ గుడ్నెస్ కమ్స్ అవుట్ టు ద ఫోర్.
1: కష్టములే లేకుండా సుఖమునకు విలువనే లేదు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రయల్స్ దట్ వీ కెన్ సీ కంఫర్ట్.
1: కనుక మన సుఖములన్నీ కూడా కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: సో అవర్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ ఇంటిమేట్లీ లింక్డ్ విత్ ట్రబుల్స్.
1: కనుకనే మనము ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: మానవుడు ఈనాడు భ్రాంతిని పొంది కష్టములు ఉండకూడదు, సుఖమే కావాలి అంటున్నాడు. అసాధ్యమైన
0: మ్యాన్ ఈజ్ అండర్ ఎన్ ఇల్యూజన్, సో హీ సీక్స్ కంఫర్ట్, హీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రెస్.
1: నా సుఖార్ లభ్యతే సుఖం, సుఖము ద్వారా మనకు సుఖము లేదు, కష్టము ద్వారానే సుఖము.
0: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది ప్రతి మానవుడు కూడా చక్కగా గుర్తించాలి.
0: నౌ మ్యాన్ హాస్ టు అండర్స్టాండ్ దిస్.
1: 24 అవర్స్ కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: ఇఫ్ యూ టు సిట్ 24 అవర్స్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్, యూ రియలీ డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎయిర్ కండిషన్.
1: 1 గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
0: వి గో అవుట్ ఇన్ ద హాట్ సన్ ఫర్ 1 అవర్, దెన్ వి కమ్ బ్యాక్, దెన్ వి రియలైజ్ వాట్ దిస్ ఎయిర్ కండిషన్.
1: కనుకనే మనకు కష్టములు మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: దట్స్ వై all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: kani ee naati manavattam lopala manamu aneka vidhamulaipetti laukika bhogamulo maatrame anubhinchadaniki prayatnistunnam.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: prema swarupulara manam pedda pedda bhavanamulu ninminchukoni anni vidhamulga sukha santoshamulu anubhistunnappudu నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: Embodiments of love, we find that now we have built huge mansions giving us all the pleasures and comforts and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: It is not as if you are experiencing comfort and happiness. In fact, it's the other way around. It is comfort which is experiencing you.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: Through a continuous process of experiencing you, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities of all the good in you and all your strength.
1: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని అనేక సదుపాయాలను ఉనర్చాలని ప్రభుత్వం కూడా నువ్వు చాలా పాటుపడుతుండాలి.
0: టుడే ద గవర్నమెంట్ ఆల్సో ఎంబార్క్స్ అపాన్ వేరియస్ స్కీమ్స్ అండ్ ప్లాన్స్ టు బ్రింగ్ హ్యాపీనెస్ టు ది మెజారిటీ.
1: పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నిర్మించడం చేత దేశం బాగుపడదు.
0: బై మియర్లీ పుట్టింగ్ అప్ బిగ్ ఇండస్ట్రీస్ ది కంట్రీ కెనాట్ ప్రోగ్రెస్.
1: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశం బాగుపడదు.
0: బై సెక్యూరింగ్ ప్లెంటీ ఆఫ్ కంఫర్ట్ ఫర్ మ్యాన్ ది కంట్రీ కెనాట్ ప్రోగ్రెస్.
1: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడా భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
0: ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కంట్రీ డు నాట్ గెట్ లింక్డ్ అప్ విత్ దిస్ మెటీరియల్ ప్రోగ్రెస్.
1: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ ఫర్దర్స్ హిజ్ ఓన్ బేసిక్ ఇన్నేట్ గుడ్ క్వాలిటీస్ ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద నేషన్ విల్ ప్రోగ్రెస్. మొరాలిటీ, ద మొరాలిటీ ఇన్ మ్యాన్ షుడ్ కమ్ అప్. ఇట్స్ ఓన్లీ దెన్.
1: ఈనాడు మొరాలిటీ మాత్రం లేకుండా దేశం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడదు.
0: టుడే వితౌట్ దిస్ ఎసెన్స్ ఆఫ్ మొరాలిటీ, how can we feel that the country will progress?
1: Manasunandu vishala bhavamulu levu.
0: We don't have a broad vision.
1: Ivanta kudunu narrow mind, sankuchitamaina bhavamuluga untunnayi.
0: We have a very narrow outlook.
1: Expansion love, ee vishalamaina premanu manam pechukovali, ide life.
0: We should try to derive this principle of
1: drishyamunaku adrishyamunaku madhyana unnatvanti okka vantane manavattam.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: ee manavattamu kontha adrushyamunaku drushyamunaku kontha sambandhanni yerparchukovali,
0: and through this medium we should make this bridge visible as also the two extremes.
1: Manavu prayatnamga purvakanga manam indulo praveshiste entaina manam sahasamto desham yokka unnatini sadhinchagalam.
0: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
1: Mellaga nadachutake prayatniste cheema kudanu konni mile prayanam sarputundi.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed however slow its progress may be.
1: Rekkalu murchukoni kurchunte graddaina oka inch aina munduku poledu.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: Kaani ee naadu manaku rekkalu undinappudiki murchukoni kurchunnamu mana munduku ee reethiga saagagalam.
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ye pani chesina naaku emi sukham, ye yokka chadu chadina naaku em aadayam, prathi daani endukunu tana swartame tana swartame tana swartame. ee vidhanga manam prayatna purvakanga sadhisthe deshamunu ye reethiga manam uddharinchagalam.
0: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner we are trying to question everything in relation to our
1: tellavari lechinani modalukoni రాత్రి పరుండునంత వరకు ఒక పవిత్రమైన కార్యములు కాని ఒక పరమాత్మ చింతన కాని ఏమాత్రము లేదు. నిరంతరము కూడాను ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే బాటపడుతున్నాము.
0: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, all the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to
1: ourselves.
0: Embodiments of love. What is inside man?
1: Mana premana penchukovali.
0: Animal quality. We should develop love.
1: Tailamu oka vattiki jeevithanni isthundi.
0: Oil gives life to a wick.
1: Kani prema manishike pranam postundi.
0: But love gives this essential quality which will make a man keep moving.
1: Daivattam paina manamu sampurnamaina vishwasamunu penchukovali.
0: We should have full faith in the Lord.
1: Ekkada daivattam paina manaku nammakam untado akkade prema abhivruddhi avutundi.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
0: It was Gandhiji who said that God certainly exists where truth is God and truth is everywhere, so God is everywhere.
1: కనుక సత్యమును మనం మరణింపజేయడానికి వీలు కాదే.
0: We really cannot exterminate truth.
1: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: ఈ faith అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
0: And there is no season. There is no reason for this quality of faith.
1: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం అన్నది అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికు తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏ మాత్రం కూడాను కనిపించడం లేదు.
0: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడాను మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: When a doctor cures us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచి నీళ్లు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పచ్చడి అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్, హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వము లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఇస్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విర్రవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఇస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ?
1: కేవలం ఇది దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
1: దిస్ ఈస్ మై బాడీ, ఐఎమ్ నాట్ బాడీ.
0: He says, this is my body, but I am not this body.
1: Kalukane, this is my body antunname kani, I am body ani evaru cheptam ledu.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: Idi my kerchief. Kerchief separate ga undi, nenu separate ga undi.
0: We say, this is my kerchief, so I am separate from this kerchief.
1: Adhe vidhamga, my mind, my body, my buddhi, my chittam, my indriyam, my antakarana antunnam, but who am I?
0: In the same manner we say, this is my body, this is my mind, my intellect, my organs and so on. But has anybody asked this question, who's this my?
1: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఇస్ మాయా, మై.
0: ఇట్ ఇస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఇస్ దిస్ మై విచ్ ఇస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది, నా వారు, నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్ వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ. But nobody has really bothered to find an answer to this question, who is this my?
1: Kanukane annintini endukodano sachyabhootamainatundi oka divyatattamainatundi aatmane neevu.
0: So that witness which is present, which is innate in everything, that is this atma, that is the true entity.
1: Tamil lo meera cheppindi kadalil kulithoru muttadi theeni kainaduva vidumayo karunaye purivayo ani tamil. Ee kadalil kulithoru ee samudram aneetundi deen lopala enni alalo ఎన్ని విధమైన ముసల్లో, ఎన్ని విధమైనటువంటి మృగములో ఉండినప్పటికీ నేను మునిగి కష్టపడి ఈ భగవంతుని నామము అనేటువంటి ఒక రత్నాన్ని, ముత్యాన్ని నేను సంపాదించుకున్నాను. దీనిని తిరిగి నా చేయి నుంచి వదిలిపోతే తిరిగి నాకు లభించదు. మీరా.
0: ఇట్ వాస్ మీరా హూ సెడ్ ఇట్ ఇన్ తమిళ్. ఇన్ దిస్ వాస్ట్ ఓషన్ దేర్ ఆర్ దీస్ వేవ్స్, దేర్ ఆర్ దీస్ వేల్స్, దేర్ ఆర్ దీస్ క్రోకడైల్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్. హావింగ్ డిప్డ్ ఇన్ టు దిస్ వాస్ట్ ఓషన్, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it that I do not lose hold of this.
1: Yinaadu manavattu lopala kevalam aadhyatmikam ante yemo adini paripothunnaru.
0: Today we find that man gets frightened by the very word spirituality.
1: Prayamunnappude bhagavantu kanugonalu.
0: When one is young, he does not try to seek God.
1: Kaya mudigine enta kanchalevu.
0: And as he becomes old, or when it goes, the body goes away,
1: mundu
0: mundani
1: enchu mosammu chendaku.
0: Don't keep saying that later on, later on. You are only deceiving yourself.
1: Sarvula endukudano manavattu okkatigane manaku kanipistuntundali.
0: Man's nature is something which is present in every being.
1: Filimu rikadendu ఫిలిం రికార్డ్, గ్రామ్ఫోన్ ప్లేట్ ఉంటుండాలి. ఇది చూస్తే ఒక్కటిగానే అన్ని కనిపిస్తుంటుంటాయి.
0: ఇన్ ఎ గ్రామ్ఫోన్ రికార్డ్ వెన్ వి లుక్ అట్ ఇట్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి టుగెదర్.
1: సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
0: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
1: Kaani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kaani manavattam evari endu untundado aa practical lopale telustundi.
0: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
1: కొందరు మహనీయులుగా ఉంటుంటారు, కొందరు తెలివితేటల వారిగా ఉంటారు, మరికొందరు మూర్ఖులుగా ఉంటుంటారు.
0: There are some who have evolved, there are some who are intelligent, there are some who are foolish.
1: మంచి వారికి మాటలు ఉండవు.
0: Those who are good, they are men of few words.
1: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
0: Those who are intelligent, far too many words.
1: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
0: And the foolish ones go on arguing and debating.
1: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటారు.
0: So it's only when we see these people in action that we'll get to know their true nature.
1: చిన్న చిన్న దానికి కూడా నువ్వు వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
0: That nature which goes on arguing and debating is the nature of a real.
1: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే, కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏ మాత్రము పాల్గొనరు.
0: And the intelligent ones waste away their time in words, words and words, do nothing in action.
1: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
0: An empty vessel makes much noise.
1: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే, కానీ మనం ఎంటీ వెసల్స్.
0: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
1: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది, కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
0: ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈస్ దాట్ విచ్ కీప్స్ హిమ్ సైలెంట్ which does not give vent to words and undue thoughts.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అని అర్థమవుతుంది.
0: Now if you ask this question, what is this true nature of man? We find that it's a sacred one. It is this atmic principle.
1: కాన మనం ప్రతి మానవుడు కూడాను, నేను మానవుడను, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
0: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
0: దిస్ సాక్రిఫైస్, ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, what actually it gives us in return is something which we really see around us.
1: Ippudu manam gaalini teeskuntunnam.
0: For example, we breathe in.
1: Teeskunna gaalini maroku vaipuna manam visarjinchakapothe mana lungs chedipothundi.
0: The air that we breathe in, we should also breathe it out, so that otherwise the lungs may go bad.
1: Aaharam teeskuntunnam daarini maroku vaipuna visarjinchakapothe kadupu chedipothundi.
0: We take in food, but through some other channel we'll have to put it out.
1: Mana chetilo oka pradeshamlo raktam prasaristundali, aa raktam prasarinchakunda akkade nilchipothe akkada oka gullaga tayaraipothundi.
0: It is the nature of blood to circulate, but if the blood does were not to circulate and were to stand still at a point, kabatti manam
1: tyagam cheta enta chemam erpadutundali,
0: a boil develops at that particular spot. So we see the
1: garini vidchakoddu ani dana atle katti pettesiste mana yokku pranam pothundi.
0: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
1: కనుక త్యాగములోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
0: So it is through this sacrifice that we have yoga.
1: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
0: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
1: దీనికి అభ్యాసం అత్యవసరం.
0: Now in order that we take this new path,
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
0: We need this అభ్యాసం, a practice. Practice is essential. It's at the root of everything.
1: ఒక చేపను పట్టాలనుకుంటే మనము ఎర్రను కుట్టి దానిని చూపించి చేపను పడుతున్నాం.
0: If you want to catch fish, we spread a net.
1: అనేక విధములైనటువంటి ప్రాక్టీసుల చేత క్రూరమైన మృగాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నాం.
0: వీ హ్యావ్ ఎ బెయిట్ ఫర్ ద ఫిష్. ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ వైల్డ్ యానిమల్స్ వీ హ్యావ్ ఎ బెయిట్ అగైన్స్ట్ దట్.
1: విషసర్పాన్ని కూడాను మనము ఆ యొక్క విషదంతములు పెరికి వేసి దాంతో నిర్భయంగా మనం ఆడుకుంటున్నాము.
0: ఎ పాయిజనస్ స్నేక్ వీ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ రిమూవ్ ఇట్ ద పాయిజనస్ ఫాంగ్స్ అండ్ ప్లే విత్ ఇట్.
1: స్నేక్ కు మనసుకు రెండు కూడాను ఒకే జంటలుగా ఉంటున్నాయి.
0: ద స్నేక్ ఆన్ ద వన్ హ్యాండ్ and the mind on the other, there is an intimacy between these two.
1: Sarpam eppudu kudunu chakkaga podu adi vankara tinkaraga potundi.
0: It is the snake's nature to keep moving in a zigzag manner.
1: Yedi chikkite dannanta karustu vellutundi
0: and whatever it comes across it bites and goes.
1: Ane vidhamga manasu kudunu straight ga potam ledu adi kudunu vankara tinkaraga potundadi.
0: In the same manner mind also treads a crooked path.
1: చూచిన దాన్నంతా ఆశిస్తుండాలి.
0: Whatever it sees, it desires for.
1: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
0: That's why the mind has the qualities of a snake.
1: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
0: If that snake were to bite, well, the poison would get into the body.
1: అయితే ఆ సర్పం నందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
0: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
1: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
0: ఇన్ ద సేమ్ మేనర్ వి హావ్ దీస్ టూ పాయిజనస్ ఫ్యాంగ్స్, అభిమానం అటాచ్మెంట్ అండ్ మమకారం డిజైర్.
1: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
0: బై రిమూవింగ్ దీస్ టూ ఫ్యాంగ్స్ అవర్ లైఫ్ బికమ్స్ ఆర్స్.
1: మనం ఏ రీతిగా తీయటం?
0: హౌ డు వి రిమూవ్ దీస్?
1: దీనికి కూడా ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ దిస్ ఆల్సో ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: ఇది ఒక పేపర్.
0: This is a piece of paper.
1: దీన్ని బాగా చుట్టినాం.
0: We roll it up.
1: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
0: As we roll it, we find it gets folded.
1: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
0: If you want to make it straight, we must unfold it in the opposite direction.
1: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
0: In the same manner, ఓవర్ పాస్ట్ లైఫ్స్ వి హావ్ బీన్ రోలింగ్ ద మైండ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
0: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
1: కలుగనే మనం బహిర్ దృష్టిని వదిలిపెట్టి అంతర్ దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
0: So putting aside the worldly view, we should try and look within ourselves.
1: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
0: We have a torch in our hands.
1: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
0: I want to go in one particular direction.
1: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
0: If I flash this torch in the direction which I have to go,
1: నేను పోయేది ఒక మార్గము వేసేది ఇంకొక మార్గము టార్చ్.
0: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
1: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుండాలి.
0: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
1: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
0: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
1: అంతర్ దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము బహిర్వైపున మాత్రం టార్చ్ వేయటం.
0: We want to know our true nature, but we flash the torch to the external world.
1: ఇది సాధ్యమవుతుంది.
0: How is it possible?
1: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
0: We want to go in a particular direction, we should try to look in that direction.
1: Kana prati manavattamlo kuda ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam enti.
0: Today we find lot of restlessness in the world. What's the cause for this?
1: Hrudayamuleni maatalu perigipothunnayi.
0: We have words and words without the heart.
1: Idi kaadu manaki ippudu athyavasaramainatundi maatalu leni hrudayam kavali.
0: What we want is a heart without words.
1: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
0: This is what we must look for.
1: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
0: Mere words do not give us any.
1: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
0: It is through work that we can achieve a lot of things.
1: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
0: So every man should jump into
1: the కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
0: Into this field of karma.
1: సమాజ సేవను మనం చేయాలి.
0: Service of society.
1: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: It's a society which sustains our life.
1: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైన ఉండడానికి వీలు కాదు.
0: We cannot live even for a second.
1: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
0: By removing ourselves from the society. But we don't.
1: మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని ఉన్నటువంటి శక్తిని కాని ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
0: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
1: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: At least for a fraction, for an iota, we should try to.
1: ఏక తోటి మానవుడి చేత ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
0: Have good words for the others.
1: కానీ మాటలు కూడా మధురంగా ఉండటం లేదు.
0: But today we find even words
1: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
0: Words tend to be hard and biting.
1: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
0: Reason, the heart itself is hard as a stone.
1: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
0: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
1: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try to learn at least words which will sound sweet.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
0: This spark of divinity is very much latent in us.
1: క్రోధము మానవత్వం కాదు.
0: Anger is certainly not.
1: అసూయ మానవత్వం కాదు.
0: Jealousy is not.
1: అహంకారం మానవత్వం కాదు.
0: Ego is not.
1: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
0: All these are animal qualities.
1: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులము మానవులం అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్ట ఉద్ధరించగలం?
0: With these animal qualities deep within us, we say that we are man. How is it
1: possible? మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try to learn at least words which will sound sweet.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige,

0: ఉంటే ఇంకా ఈ దేశం ఎట్లా ఉద్ధరించగలం?
1: విత్ దీస్ యానిమల్ క్వాలిటీస్ డీప్ విత్ ఇన్ అస్ వీ సే దట్ వి ఆర్ మ్యాన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్
0: కనుక మనం మానవులు అనుకున్నప్పుడు మానవ కుటుంబంలో పెంచుకోవాలి.
1: వెన్ వి సే దట్ వి ఆర్ మెన్ వి షుడ్ ట్రై టు షో దట్
0: ప్రేమ దయ కరుణ త్యాగము సానుభూతి ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
1: లవ్ కంపాషన్ మర్సీ కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్ ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
0: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వి కమ్ అక్రాస్
0: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: That we come across troubles. Now when we want to do something
0: manchi variki anni kudunu konni kashtamule ventaadutuntai.
1: Those who want to do good are always up against
0: viluvainatundi diamond ku chaala kothala kostuntaru.
1: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము శుద్ధితో కొట్టడము ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్ ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మద్ను మక్కా నుంచి తరమగొట్టి
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్ హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమంత్రి కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్ హీ వాస్ పుట్ హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణం అని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చాయి.
1: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద సాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్ హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
1: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ ఆడ్స్.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
0: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
1: వి హావ్ ఎన్ ఆరెంజ్
0: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటున్నా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside
0: it is vesinappude aa sweet juice manaku labhistundi.
1: By removing the bitter skin we can get the sweet juice.
0: Kalukane kashtamulanu nashtamulanu dukkamulanu nindalanu nirudyogamulo annitti kodanu nirudyogam chesinappude dani tejinchinappude manaki shanti santoshamu sukhamu aanandamu manaku labhistundi.
1: In the same manner by putting aside the obstacles the ridicule the abuse and all such things which are going to dishearten us we can secure the innate happiness
0: prema prati manavuni yokka jeevita vruksham paina kodunu kaaseetundi phalam.
1: Now man's life which is full of love is will also certainly become a fruit.
0: Premane lekapothe prapanchame ledu.
1: Without love you can't have the world.
0: Karukane love is God, live in love.
1: That's why love is God, live in love.
0: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమా కూడా మనకు ఏర్పడుతుంటారు.
1: Where you have this love, we have the sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడాను మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా ఏ నాటికైనా కూడాను ఈ దేహం రాలిపోయేదే కూలిపోయేదే కాలిపోయేది.
1: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నిమ్మనమును.
1: We talk about hundreds of years but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: That is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will come.
0: నేను ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నేను నిల్చుకున్నాను. ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
0: Nenu deeniki puramanta baga study ga untundi vaadu ready annapudu nenu tirigindatte na photo chedipothundi.
1: On the other hand, if I was still all the while and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
0: Adhe vidhamugane God oka photographer.

0: సేమ్ మ్యానర్ గాడ్ ఇస్ ద ఫోటోగ్రాఫర్.
1: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో, కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
0: బట్ దిస్ ఫోటోగ్రాఫర్ వుడ్ నాట్ కాషన్ అస్ టు బి రెడీ. వి నెవర్ నో వెన్ హీస్ గోయింగ్ టు క్లిక్.
1: ప్రేమ స్వరూపులారా, మీరు నిజముగా నిత్య జీవితంలో సహజమైన మానవులుగా ఉంటుండి చిన్న చిన్న విషయాన్ని విచారించుకుంటే కూడా మనకి ఎంతో విలువైనటువంటి అర్థములంతా మనకు గోచరిస్తాయి.
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్, ఎవ్రీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఇన్ డీడ్ ఆఫ్ ఆర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ అస్. వి ఓన్లీ హావ్ టు వెయిట్ అండ్ పాజ్.
1: ఒక చిన్న ఎక్కడైనా ఒక పెళ్లికి మనం పోవాలనే ప్రయత్నం చేశాం.
0: Now we want to go to attend a wedding.
1: ఒక పెళ్లికి పోవాలంటే ఏదో కొన్ని గుడ్డలైనా ఒక చిన్న బ్యాగ్ లోనైనా పెట్టి మనం రెడీ అవుతున్నాం.
0: When we want to go, we want to get ready for the journey and pack a few things.
1: ఒక సినిమాకి పోవాలంటే కూడాను ఏదో కొన్ని రకములుగా ఒక చెప్పులు వేసుకుని ఒక 5 రూపాయలు జోబులో పెట్టుకుని ప్రయాణం అవుతున్నాం.
0: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
1: లేక సాయంకాలం వాకింగ్ పోవాలంటే ఒక వాకింగ్ స్టిక్ అయినా చేతిలో వేసుకుని స్లిప్పర్స్ తెచ్చుకుని ప్రయాణం సిద్ధమవుతున్నాం.
0: When we want to go for a walk, we take get hold of the walking stick and put on our slippers.
1: కానీ ఈనాడు వాకింగ్ పోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: బట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్, ఇఫ్ అట్ ద లాస్ట్ మినిట్ యూ విష్ టు క్యాన్సిల్ దిస్ ఎంగేజ్మెంట్,
1: లేక సినిమాకు పోవచ్చును లేకపోతే రేపు పోదాంలేని పోస్ట్పోన్ చేసుకోవచ్చు.
0: యూ కెన్ లైక్ వైజ్ పోస్ట్పోన్ గోయింగ్ టు ది సినిమా హౌస్ టు టుమారో.
1: కానీ ఈ అంత్య ప్రయాణము క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. కానీ ఇది తప్పింది కాదు, మనం ఏమి రెడీ అవుతున్నాం.
0: బట్ దిస్ జర్నీ, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
1: కనుక మనము మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలి.
0: Death is a certainty, so the one who's really intelligent gets ready for this.
1: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
0: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
1: Kanukane manamu ee padava chillulu padi chidalamaina tarvata manamu ee yokka nadilo prayanam cheyadaniki veelu kaadu.
0: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
1: Dhanamu manamanna rakshinchadu.
0: Money or wealth is not going to
1: come. Bandhuvulu evaru mana vetta raru.
0: Our relatives are not going to come with us.
1: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
0: ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద ఫేమ్ ఈజ్ సర్టెన్లీ
1: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిన తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడాను రేషన్ అయిపోయింది.
0: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్అప్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మడ్, దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
1: కనుక మనం ఏ మాత్రం కూడా తీసుకుని పోవడం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
0: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ us. సో సో లాంగ్ యాజ్ వి లివ్ వి మైట్ యాజ్ వెల్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ ourselves, వి మస్ట్
1: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: టు గో టు ఎ
1: లోయర్ స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
0: టు గో టు ఎ లోయర్ లెవెల్ యూ రియలీ నాట్ డూ ఎనీథింగ్. ఇట్స్ ఓన్లీ టు గో టు ఎ హైయర్ లెవెల్ that you must prepare yourself.
1: Konda pai unnatvanti gundunu krindiki sulabhanga nettavachu.
0: A boulder which is high up on a rock or on a steep hill can easily be pulled down.
1: Kani kinda ratini konda pai teeskopovalante shrama padavalsi vastundi.
0: But if you want to take a boulder up against the slope, a lot of effort.
1: Kanuka manam konni samalakainanu vorchi unnata sthayiki manam painiki ekkali.
0: So by undergoing such efforts and troubles we must
1: chetta peru sulabhanga vastundi.
0: Bad is something which comes very easy.
1: Kani manchi perunu manam sampadinchali.
0: But we should try to get a good name.
1: Parukani, be good, do good and see good. This is the way to God.
0: Be good, do good, see good. This is the way to God.
1: Ee vidhamainatundi bhavalato manam hrudayamulo prema tattvanni penchukovali.
0: Imbued with these qualities, we should try and further this quality of love.
1: Bhakti, bhakti, bhakti annanta matramana kevalamu japam cheyatam matram bhakti kaadu, dhyanam cheyatam matrame bhakti kaadu, sarva jeevulanu preminchetundi yokka ekaikamaitundi markanni anubhavinchinappude idi nijamaina bhakti.
0: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in everything.
1: Idi manchi karmalanu cheppavachchu.
0: This is something which is good.
1: Kani deeni valla manaku vacheetundi phalitham em ledhu.
0: But what is that we get out of it?
1: Manchi hrudayamuto manchi karmalu acharinchu.
0: Through a good heart, try to do something good.
1: Manaku hrudayame positive.
0: Heart is positive.
1: Mana karmale negative.
0: our work.
1: ఈ పాజిటివ్ నెగటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైన ఫలితం.
0: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
1: కానీ ఊరికి మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పని చేయాలి.
0: Merely doing something is no good. That should be accompanied by a good heart.
1: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుంటాయి.
0: We might do any number of things, but that only signifies
1: quality. హృదయము చేరటమే క్వాలిటీ.
0: When the heart gets mixed up with it, then we have quality.
1: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
0: So when we seek both quality and quantity, we are really seeking divinity.
1: కనుకని ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే కూడా ఉంటుండాలి.
0: This divinity is something which is not alien to us.
1: In you, with you, above you, below you, around you.
0: It is in you, with you, around you, below you, above you. Divinity.
1: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు.
0: And you are around this divinity.
1: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But you are not making an effort to recognize this.
1: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
0: We have this wind around
1: us. మన కంటికి కనపడుతుందా?
0: We can't see it.
1: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ ఆత్మతత్వ ద డివైన్ ప్రిన్సిపల్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఇన్ఫినిటిసిమల్ వే.
1: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
0: ఇన్ ద వేదాంత ఇట్ హస్ బీన్ సెడ్ that this divinity is something smallest of the small, biggest of the big.
1: కనుకని వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నది.
0: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
1: ఏది పరమాణువుగా ఉంటుందో దానికంటే మరి కింద లేనిటువంటిది లేదు, అది కూడాను దైవత్వమే.
0: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
1: కవిం పురాణం అనుశాసితం ప్రణోరణీయాంశం స్మరజ్య దాతస్య రమాచింత రూపమాదిత్యవర్ణం తమస పరస్తాత్మని. ఇది వేదం. ఏది దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
0: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller than the smallest, bigger than the biggest.
1: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
0: And that which is the smallest,
1: పరమాణువును ఎవరు కూడాను సృష్టించలేరు.
0: You cannot divide it further.
1: పరమాణువును ఎవరు కూడాను పోషించలేరు.
0: You cannot create it, you cannot sustain it.
1: కేవలం పరిశీలించవచ్చునే కానీ పరిశోధన సాధ్యం కాదు.
0: You can possibly see it but cannot experiment with it.
1: కనుకనే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడాను చేరి ఉంటుండాలి.
0: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
1: ఈ మూలాధారమైన పరమాణువును చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
0: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్ దెన్ వీ హ్యావ్ దీనిని
1: ఆటమ్ ఆటమ్ అని చెప్తూ
0: దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇస్ ద ఆటమ్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఈ ఆటమ్ తోనే సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
0: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హ్యావ్ ద వాస్ట్
1: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
0: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డూ మీట్ ఎట్ సమ్ పాయింట్.
1: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
0: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ వుడ్ హావ్ బిగన్.
1: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
1: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
0: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ద హోల్ ఎంటిటీ.
1: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
1: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
0: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యూ కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
1: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
0: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ది రియల్ స్పిరిచువాలిటీ.
1: ఇది అనంతము.
0: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
1: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
0: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
1: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
0: Take a semicircle, start at the top point of the semicircle, you go around the half circumference, come to the lower point.
1: C annaru.
0: Now this semicircle resembles the alphabet C.
1: Ee C ni science.
0: This C is science.
1: Oka daggara prarambhamavutundi, maroka daggara vachi nilichipothundi.
0: It begins at one point and ends at another.
1: Oka danni manam praveshapetti danni parishilam chestunte repudina maroka kruttadiga bayalu deertuntadi.
0: So we start at one point by way of experimenting. That in turn leads to something else.
1: Kalukani, see science ani, ee yokka full circle anetundi ani, aadhyatmikam ani chepparu.
0: So see has been likened to science and the full circle to spirituality.
1: Ee science, what is this ani cheptu vacharu.
0: Science keeps asking, what is this, what is this.
1: Ee yokka full circle lo, what is that annaru.
0: The full circle of spirituality questions, what is that.
1: Aadhyatmikam, what is that. Science, what is this?
0: Spirituality asks a question, what is that? Science asks a question, what is
1: what
0: this?
1: What is this and TMT? Near. Deenani this annaru.
0: Now what is this meaning? What is this? This is something which connotes that which is
1: that
0: near.
1: That means far.
0: And the word that connotes something which is far.
1: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
0: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
1: Below sense and 820 day prakurti.
0: That which is below sense is this nature.
1: దీనిని అబౌవ్ సెన్స్ అనేటువంటిది పారమార్థికము.
0: అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ పారమార్థిక.
1: ఈ రెండింటికి సన్నిహిత సంబంధము.
0: దీస్ టూ ఆర్ గాట్ టు సమ్ పాయింట్.
1: అది తత్, ఇది త్వము.
0: దేర్ యు హావ్ తత్, దాట్, త్వం.
1: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
0: ఇన్ బిట్వీన్ యు హావ్ ద వర్డ్.
1: దీనిని తత్, త్వం, అసి, ఈ రెండింటిని కలపాలి మనం.
0: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్, తత్వం, అసి, ఈస్ బ్రిడ్జింగ్ ద టూ.
1: కనుకనే ప్రకృతిని, పరమాత్మను, రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
0: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్, ద లార్డ్ ఆన్ ది అదర్, దీస్ టూ.
1: థ్రెడ్ లేని బట్ట లేదు.
0: వితౌట్ ద థ్రెడ్ వీ డోంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్.
1: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
0: వితౌట్ సిల్వర్ యూ డోంట్ హ్యావ్ ద ప్లేట్.
1: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
0: వితౌట్ బ్రహ్మ యూ డోంట్ హ్యావ్ ప్రకృతి.
1: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
0: సో దిస్ ప్రకృతి ఆఫ్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్.
1: దీనిని విడదీయుటకు వీడు కాదు.
0: వీ కెనాట్ సెపరేట్ ద టూ.
1: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చన తోరణతో తొలతొలలాగుతూ కలకలలాడుతూ ఉంటుంటాది.
0: నౌ దిస్ నేచర్ ఆఫ్ ఆర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్, రేడియేటింగ్ పీస్ అరౌండ్ ఇట్సెల్ఫ్.
1: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
0: We should aspire to be happy.
1: Enduku manam worry chesukovali?
0: Why should we worry?
1: Enduku manam dukkapadali?
0: Why should we feel?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only, it is mental created fear.
0: Worry is nothing but a mentally created fear.
1: Idi emi deeniki roopam ledu.
0: There is no form for
1: kanukane. Happiness is union with God.
0: That's why happiness is nothing but union with God.
1: Kani kontha mandi nirantaram kudunu aananda padutuntaru.
0: There are some who are always happy.
1: కొంతమంది నిరంతరం కూడా నువ్వు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని
0: ఉంటారు. ఆల్వేస్ పోస్ట్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
1: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడా నువ్వు కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ నాట్ మ్యాన్స్ నేచర్. హీ షుడ్ ఆల్వేస్ బి రేడియేటింగ్ హ్యాపీనెస్.
1: ఆనందము కానీ
0: హీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ట్రబుల్ ఆర్ డిస్ట్రెస్. కష్టము కానీ,
1: సుఖము కానీ,
0: దట్ ఇస్ ట్రబుల్, దిస్ ఇస్
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
0: Nothing is a permanent cloud.
1: Kanuka mana hrudayame aakashamu.
0: Our heart is like the sky.
1: Mana buddhiye suryudu.
0: Our buddhi is like the sun.
1: Mana manase chandrudu.
0: Mind is like the moon.
1: Mana thoughts are passing clouds.
0: Thoughts are like the passing clouds.
1: Kanukane chandrama manaso jataha chakshu suryo ajayata mukha indrascha agnischa ani vedam bodhistu vachindi.
0: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
1: thoughts
0: are like the passing clouds.
1: Kanuka manam appudappudu ee young age lo chaala thoughts vastuntali.
0: Now in the young age, thoughts do come to us.
1: Ee thoughts vachinappudu ee buddhi manasu rendu block aipothayi.
0: And when these thoughts come, the mind and the intellect get blocked.
1: కనుకని కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
0: Our intellect doesn't function, the mind also goes off.
1: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
0: In such moments we go about in a blind way.
1: కానీ అట్లా పోకూడదు.
0: But
1: కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
0: We should not do this. Instead we should pause and take stock of things and try to ask the
1: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
0: We should always inquire and then only we should undertake an action.
1: థాట్స్ వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
0: As thoughts come, we should not jump into action.
1: Is it good or bad?
0: We should pause and ask the question.
1: Is it right or wrong?
0: Is it right or wrong? Good or bad?
1: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
0: We should not let mind lead us. We should let the
1: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
0: Mind wants to do everything that we think.
1: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
0: But our intellect keeps telling us, cautioning us, not this and that.
1: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటది.
0: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
1: ఇది ఆత్మ.
0: ఆత్మా ఇస్ అట్ ఎ సర్టన్ లెవెల్.
1: ఇది బుద్ధి.
0: బిలో దాట్ ఈస్ ద ఇంటెలెక్ట్.
1: ఇది కింద మైండ్.
0: బిలో దాట్ ఈస్ ద మైండ్.
1: ఇది సెన్స్.
0: అండ్ బిలో దాట్ ఈస్ ద సెన్స్
1: బాడీ.
0: అండ్ దెన్ వీ హ్యావ్ ద బాడీ.
1: బాడీ ఎంత అట్టడుగును ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
0: ఇన్ దిస్ గ్రేడేషన్ వీ ఫైండ్ దట్ ద బాడీ ఇస్ ద లోయర్ లెవెల్.
1: కనుక ఆత్మకు బుద్ధి సమీపంలో ఉంటుండాలి.
0: And buddhi is very close to the atma.
1: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాది.
0: అండ్ ద రేడియన్స్ ఆఫ్ ద ఆత్మ ఫాల్స్ ఆన్ ద బుద్ధి.
1: కనుకని సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
0: ద లైట్ ఫ్రమ్ ద సన్ ఫాల్స్ ఆన్ ద మూన్ అండ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మూన్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ స్పార్క్, దిస్ రేడియన్స్ from the intellect should fall on the mind. That in turn
1: shanuku manamu buddhini anusarinchinappude manamu sariyaitti karmalu acharinchavachu.
0: It's only when we follow the buddhi that we can really undertake good acts.
1: Ee buddhini abhiruddhi gavichadame vidya annaru.
0: And in order to further this buddhi we have vidya.
1: Vidya yashakunu vinayambu.
0: This vidya leads to humility.
1: Vinayamunanu kalugu patrata.
0: And through humility we get deserve
1: patravalana dhanamu.
0: And through this deservedness
1: dharmam vallanu dharmambu,
0: through wealth dharma
1: dani vallanu aihika amishmikambunu nandunaru.
0: And through this dharma we get happiness in this world and the world beyond.
1: Kalukamana ee jagattunandu maroka jagattunandu sukha shantulu manam anubhavinchalakante oka vidhamainatundi dharma bhavamu daya bhavamu prema bhavanni manam penchukovali.
0: So if you want to get happiness and peace in this world and the world beyond, we should have dharma, we should have daya, and we should have prema.
1: ఈ సంస్కృతి ఒక్క భారతీయులు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
0: This rich tradition and culture is something which is given only to Indians.
1: భారతీయులు చాలా అదృష్టవంతులు.
0: The people of Bharat are very fortunate.
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉన్నాయి.
0: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got lot of
1: ilanti avakasam manaku praptinchinappudu kuda manam dinini durvinyogam cheyakoodu.
0: And when we get such opportunities we should not waste it.
1: Prema swaroopulara Bharat desham yokka kirti sarvavyapti,
0: embodiments of love, the fame of Bharatiyas is something that can bar in light.
1: Stira kirti,
0: it is something which has been long lasting.
1: Priyamaina matru murti,
0: and something which has been there forever.
1: Ilanti yokka tyaga murtini manam durvinyogam cheyakoodu.
0: And such an entity as this
1: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
0: Everyone is the son of Bharat.
1: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
0: Because of the selfishness of ours, we are dividing the country into bits.
1: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి, ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
0: A state of balkanization is being ushered in by every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
1: దేశం యొక్క చేమాన్ని మనం కోరాలి.
0: We should look for the prosperity of the nation as a whole.
1: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
0: Our country is like a huge mansion.
1: House.
0: A huge house.
1: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
0: ఇన్ దిస్ హౌస్ ఈచ్ స్టేట్ ఈజ్ లైక్ ఎ రూమ్.
1: కనుక ఒక రూమ్ వారు నిరంతరము ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
0: A person living in a particular room cannot forever live in that. He has to go to other rooms also.
1: కనుకనే అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
0: So that we should learn others languages, we should move with others, mix with others, and
1: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
0: Because of this division from within, our country is becoming dependent on outside elements.
1: అన్ని అంగములు చేరినప్పుడే దేశం అయిపోయింది.
0: It's only when all the parts come together you have the body.
1: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిల్చిండేది ఏముంటుంది? అది ఏమి దేహమే లేదు.
0: You cut each part from the body and where is your body?
1: కనుక దేహము దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
0: Body and the country are like the image.
1: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
0: We have a lot of liking for the body. In the same manner we should also have a liking for the nation.
1: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
0: For this we should have love.
1: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
0: For this we should worship the Lord.
1: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తూ ఉంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
0: Worshipping the Lord and doing service to the society, these two should go together in order that we may realize our true nature.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడు భగవంతుడు భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
0: Embodiments of love without what we call God.
1: మీకు విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వమనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
0: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
1: కనుకనే చాలా మంది there is no God అంటుంటారు.
0: There are many who say there is no God.
1: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
0: Now we should look closely at this sentence, there is no God.
1: There is మొట్ట వస్తుంది, no God next వస్తాడు.
0: In this sentence we have these two words, there is. After that come the words, no God. ఒక్కొక్క
1: పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
0: So within these words itself we have the true meaning.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకుని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
0: So people of this great nation should try and worship God. Try to seek the brotherhood of man and try to do good to others by a spirit of sacrifice. And I am hoping and blessing that this may be achieved.
1: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
0: We should also understand that what links one man to another is this ఆత్మతత్వం.
1: నిజమైన ద్వేషం ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
0: There should be no sense of hatred because this is nothing but a result of our sins, hatred.
1: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
0: Whatever we do, they follow us. The fruits thereof follow us like shadows.
1: దీనిని తప్పించుటకు వీలు కాదు.
0: We cannot avoid the shadows.
1: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
0: As you sow, so would you reap.
1: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
0: Today you might try to escape, but the day will come when you cannot.
1: కనుక ఈనాటి నుంచి మనం అటువంటి చెడ్డ కార్యములలో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకుని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagavan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagavan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
2: గతజీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
3: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
2: గతజీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
3: Because of his truthfulness, the entire forest fire was just put off and everything is calmed down by Chandramati. She belongs to this country.
2: Kulasatitvamu agnigundana prakatinche sita bharata dhara jatagade.
3: Sita, the mother, the daughter of Mother Earth, in fact, she could prove, demonstrate her chastity passing through the fire.
2: Kinisi

0: దాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే. కినిసి దుర్మద కిరాతి భూతి గావించే ధమయంతి భారత రమణికాదే.
1: సీత
0: సత్వ సాగర వేష్టి తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: సీతా కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చేస్టిటీ.
0: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీ శక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
1: The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
0: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
1: Gayatri is the mother of Vedas.
0: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
1: Gayatri is the mighty power spread everywhere.
0: Bharata Desamunde Kaka. Itara Desamulandu Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామియై సర్వభూతాంతరాత్మయై ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్ సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది హ్యూమన్ సొసైటీ.
0: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
1: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
0: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు.
1: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ worshipping Gayatri in different names and forms.
0: Modati name peru Satyavati.
1: The first name is Satyavati.
0: Rendavu peru Angavati.
1: The second name is Angavati.
0: Moodavu peru Anyavati.
1: Third name Anyavati.
0: Nalugavu peru Nidanavati.
1: Fourth name Nidanavati.
0: Satyavati, Angavati, Anyavati, Nidanavati అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
1: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి అంగవతి అన్యవతి నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
0: సత్యవతి అనగా
1: సత్యవతి మెంట్
0: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
1: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
0: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
1: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
0: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
1: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
0: ఏ జీవి ఎందుకూడను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో బీయింగ్ విదౌట్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: సర్వభూతాంతరాత్మ అనేటువంటి సార్థక నామాన్ని తాను అందుకుంది.
1: In fact, she has got this attribute that she is present in all of the beings.
0: Anni jeevulu yendu undinatundi atma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
1: It also clearly proves the

0: basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti. Unnadi okkate ainappudikini aneka mandi aneka perlato aa yokka devunu anubhavistu vacharu.
0: Truth is one, yet scholars worship giving different names.
1: Inka anyavati.
0: Second, anyavati.
1: Ee anyavati anaga panchabhuta swarupamainatunti yokka divyatvame.
0: Anyavati symbolizes the divinity of the five elements.
1: Sparsa, rupa, rasa, gandhamulu.
0: These are the five senses that are represented in the divinity that is anyavati. The sense of
1: ee panchabhutamulu కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వ జీవులు ఎందుకూడను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండది.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ షైన్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
1: ఈ పంచభూతములు లేనటువంటి జీవితము జగత్తులో కానరాదు.
0: దేర్ నో లైఫ్ వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణముడు.
0: ఎనీ కంట్రీ ఎనీవేర్ at any point of time the five elements form the basic principle of life.
1: Kana samasta prapanchamunakkudunu ee panchabhuta swaroopame anyavati aneetvanti perito vaaru aaradhistu vacharu.
0: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: Inka angavati moodava peru.
0: Third name angavati.
1: Ee angavatiki okkoka aakaramunaku okkoka chinhamunu gurtimpa chestu vachindi.
0: Angavati refers to a particular form, to a particular name.
1: Ishwarudanaga atanki trisura dhari ani mukkanti ani aneka vidhamuluga konni gurtulu teppinchi ee yokka mukkanti ainatunti vaadu trisura dhari ainatunti vaadu damarakam cheyabattinatunti vaadu ishwarudu aneatunti pratyekamainatunti ishwaruniki konni gurtulu yerparchi bodhisthu vachindi.
0: They have attributed certain insignia, the signs, to Lord Ishwara. That he has got the trident with him, that he is three-eyed, always has got this dhammaraka.
1: Shankara Chakra Dhadari ainatunti vaadu.
0: Vishnu is the one who has got this wheel and the
1: counter mace. Alankara swarupudu ainatunti oka tattvani kudanu nirupistu bodhistu vachindi ee angavati.
0: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga veena vaani.
0: Saraswati has got with her Veena.
1: Saraswati, Bhagavati, Bharati, Purnendi Bimbanana.
0: Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbanana.
1: Ime sarvasakti mayamainatundi.
0: She is all powerful.
1: Ama hastamanandu Venunu dharinchi anaga Veenanu dharinchi aa Veena nadame Brahmanadanga bhavistu undamani prabodhistu vachindi.
0: Saraswati taught the principle of the divinity, holding Veena on her hand, the beautiful instrument, and that the melodious music is the nada, the sound of Brahman.
1: Ganapati anaga gaja mukhamunu dharinchi.
0: Ganapati has got the face of an elephant,
1: pedda bojja cheta,
0: with a big stomach.
1: Taanu andariki aaradha daivamga నిలుచుతూ వచ్చాడు.
0: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ,
0: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ, మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరి ఇతర దేవతలను ఆరాధించటం జరుగుతూ వచ్చింది.
0: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్ అదర్ డైటీస్. కొన్ని రకములైనటువంటి
1: నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
0: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: Nidanavati.
0: Next one is Nidanavati.
1: Ee Nidanavati aneetvanti okka aame okka prabodhalu shravanam.
0: The teaching of Nidanavati includes these: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: chanting,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం
0: అండ్ సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
0: నిదానవతి టీచర్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ that we have to work for our liberation following these nine paths of devotion.
1: Saraswati, Angavati, Anyavati, Nidanavati. ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ ఫోర్ ఫార్మ్స్, సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్.
1: ఏ దేశం వారైనా కానీ మాతృభూమి అంటారు, కానీ పితృభూమి అని చెప్పారు.
0: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland.
0: Motherland.
1: ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: That is the mighty importance given to mother.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని, ఈశ్వరునికి కాని, ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని, కృష్ణునికి కాని, అందరికి కూడాను స్త్రీ మొదలు, పురుషుడు తర్వాత.
0: Even deities, gods, may be that be Vishnu, Shiva or Krishna, have first woman name first and their name
1: Lakshmi
0: next.
1: Lakshmi Narayana.
0: Like Lakshmi Narayana.
1: Narayana Lakshmi ani evaru pilivaru kada.
0: No one says Narayana Lakshmi.
1: Ekkade gaani purushulaku mundu prathama sthanam ivvaledu.
0: Anywhere men are not given first position.
1: Motta motta streeke pradhanamaitunte sthanam icharu.
0: Priority is given to women first.
1: Inka Ishwarini endukudanu Parvati Parameshwarudu antaru. పరమేశ్వర పార్వతి అని ఎవరు చెప్పారు?
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతి పరమేశ్వర, నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ,
0: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధా అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధా?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు.
0: నాట్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: రాధా,
0: రాధా.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
0: If you read it in the reverse order, it is dhara, nature.
1: Dhara means prakriti.
0: Dhara is prakriti, nature.
1: Anaga ee Lakshmi, ee Parvati, ee Radha, veerandaru kodunu stree roopam dharinchinatundi prakriti swaroopule.
0: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka stree yokka pradhanata ee naatikaina kodunu bharatiyulu gurtinchi,
0: the importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: Streelu kevalamu bala abalalu kaani,
0: that women are not weak,
1: sabalalani,
0: that they are strong
1: atyavasaramu,
0: and that fact has to be recognized.
1: Ye gruhamaina kudanu,
0: any residence
1: abhruddhiki raavalannannanu,
0: is to progress,
1: keethini pondavalannannanu,
0: to earn repute,
1: sathyata sadhinchavalannannanu,
0: in order to be successful and respected.
1: Streeye mukhya kaaranamu.
0: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునికే కాక దేశమునికే కాక విశ్వమునికే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: Therefore, the form of a woman is so important at home, for the country and the entire universe.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: ఫర్ ఎ హ్యాపీ హోమ్ షీఈస్ కాల్డ్ గృహలక్ష్మి.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: A woman has seven faculties.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము,
0: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ.
0: A woman is the combination of all these seven faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని, దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation and respect, either at home or at the individual level through her progeny all over the country.
1: కనుక
0: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము.
0: Home is a prestigious residential abode, a temple for a woman.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
0: So woman has the title Grihalakshmi.
1: ఇంతే కాదు.
0: నాట్ ఓన్లీ దిస్,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
0: వెన్ హస్బెండ్ ఫేసెస్ సర్టెన్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్,
1: ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది,
0: షీ షేర్స్ హాఫ్ ద బర్డ్,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
0: అండ్ షీ రెండర్స్ హెల్ప్ దట్ ఇస్ నీడెడ్,
1: అతనికి పరిస్థితులు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ee tyagamunaku puttinillu streene.
0: A woman is the embodiment of sacrifice.
1: Kaani purushulu endu itti tyagam ledu.
0: Such sacrifice is not there among men.
1: Itti tyagam purushulu endu undinappatikini adi swarthamu saprayojanamto koodi untuntadi.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: Kaani streela endu swartharahitamai undinetuvanti ee tyagamu.
0: But sacrifice is selfless among women.
1: సప్రయోజన రహితమైనటువంటి ఈ త్యాగమునకు,
0: ఇట్ ఇస్ నెవర్ ఫార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయులు షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్
1: వుమన్, ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఐడియల్ షుడ్ బి ఫాలోడ్.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడాను సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: As Gita already stated, they were as army soldiers and a certain idea. వీరి
1: ఆయుధములు ఏమిటి?
0: What were their weapons?
1: సత్యము,
0: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
0: ఎ వుమన్ విల్ నెవర్ స్టెప్ ఫార్వర్డ్ టు స్పీక్ లైస్.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
0: అన్నోయింగ్లీ దే మే కమిట్ మిస్టేక్స్.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందు కూడాను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: Dharmamunu poshinchutu vachinatundi streele.
0: It's the woman who upholds, sustains
1: and fosters dharmamunu kani, brahmacharya dharmamunu kani, vanaprastha dharmamunu kani, sanyasa dharmamunu kani, nalugu dharmamunu kuda poshistu vachinatundi varu streele.
0: It's the woman who fosters dharma, the code to be followed, either at the level of a recluse, either at the level of a householder or a renunciant.
1: Kanukune vedam kudanu satyam vada dharmam chara, ee rendintini kudanu prapanchaniki bodhisthu vachindi.
0: Therefore Veda taught to the world, speak truth, follow righteousness.
1: Anadu janaka maharaju tana samavesham lopala tanaku evaru ee yokka pattamu andinchali aneetunti vicharana salipinappudu,
0: in that congregation when the king Janaka wanted to know from whose hands he is to receive the degree,
1: panditulainatundi yagnyavalkudu undinappatikini,
0: though a mighty scholar Yajnavalkya was there,
1: ani gargi chetane tana pattam andukunnadu.
0: She received the degree there at the convocation from the hands of Gargi.
1: Anati pavurulu, anati yogulu, anati maharshulu kudanu streelaku inni vidhamainatundi gauravanni andistu vacharu.
0: Citizens, sages and saints respected women in those days.
1: Swartha saprayojanamto koodinatvanti oka purushudu ee streela yokka viluvanu kramakramena tagginchutu vacharu.
0: Man full of selfishness and self interest started disrespecting the woman day by day.
1: Kevalam purushule kaadu,
0: not only men,
1: kontha mandi sanyasulu mahaneelu veeru kudanu ee vidhamainatvanti oka భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: నాట్ ఓన్లీ మెన్ అలోన్, పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్, నోబుల్ పీపుల్, గ్రేట్ సో కాల్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
0: వెన్ ద సేజ్ మతంగ వాంటెడ్ టు హ్యావ్ దిస్ లేడీ శబరి ఇన్ హిస్ ఆశ్రమ్, మెనీ సేజెస్ అబ్జెక్టెడ్.
1: శబరి సద్గుణవంతురాలు,
0: శబరి
1: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు.
0: శబరి ఇస్ వర్చువస్, నోబుల్, ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
0: సేజ్ మతంగ కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సీక్రెట్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత,
0: Because of the effects of Kali.
1: ఈ యొక్క చదువు సంధ్యల చేత.
0: Because the modern education.
1: కేవలము స్త్రీలంటే ఒక ఆట బొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు.
0: They consider women as toys or puppets.
1: కాదు కాదు.
0: No.
1: దేశమును ఉద్ధరించేటువంటి వారు.
0: In fact, they are the emancipators.
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: They are the true ideal.
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు.
0: They have got all the auspicious qualities.
1: స్త్రీలే.
0: They are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: Though they recognized, they were not mindful of it.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
0: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power.
1: స్త్రీ ఉండడానికి మూల కారణం ఏమిటి?
0: What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరి అయినటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
0: Woman is called ఇల్లాలు, the one who cooks at home for the health and the strength of the husband and the children and would take care of them.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: Okka streelaku maatrame ee pavitramaitmenti yokka birudulanta andisthu vacharu.
0: In fact, in ancient times, women were honored with these titles.
1: Illalu.
0: Illalu.
1: Grihalakshmi.
0: Grihalakshmi.
1: Dharmapatni.
0: Dharmapatni.
1: Ardhangi.
0: Ardhangi.
1: Ee titles evariki vachinayi?
0: Who got these titles?
1: Kanuka vaaru chesetvanti yokka aacharananu వారి భావములను వారి త్యాగములను వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: Women has got all these titles because of her practices, traditions, feelings and sacrifice.
1: కానీ ఈ కలి ప్రభావము చేత,
0: because of the effects of kali,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvurunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife, they go to the office on job, who will take care at home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ జాబ్?
1: చేత గలుగు ఇబ్బంది తీరినా,
0: దో ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్,
1: తలెంత ఉండుగాక,
0: బట్ యెట్ దేర్ సో మచ్ థింగ్ దట్ ఈస్ అన్కేర్డ్ ఫర్.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు.
0: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్.
1: తప్పక చదవాల్సిందే.
0: ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్.
1: చదువుకోవాలి. ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ, ప్రాక్టీస్ ఆల్ దట్ షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీరు చదవకూడదని, వీరు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వి సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ. ఈ
1: త్యాగభావంలే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
0: ఎ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
1: లవ్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: Savitri pavitramaina charitrini manam vicharinchi chesinappudu,
0: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్ధం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు, కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ది అయిపోయి
0: the perversions are more,
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
0: they want to behave in the opposite direction
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
0: They intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై
0: in order to uphold the ancient culture and dharma
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాము.
0: 19th of every month is categorized as the ladies day.
1: Kani kevalam neeminchitame kaadu,
0: it's not merely a lot,
1: chaala mandi streelu deenni anusarinchi aanandinchi deenni taginatundi utsaha protsahalu andistu vachchar.
0: Many women have been participating in all activities encouraging cooperation with everybody.
1: Anekamandi ee rangamlo palgontunnaru.
0: Many are involved in the activities.
1: Ee vidhamainatundi yokka abhivruddhi ajjinappudu భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: వెన్ వీ ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ ఫర్ ప్రోగ్రెస్ ద హోల్ కంట్రీ వుడ్ ప్రాస్పర్.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి, కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
0: ఎ ఉమెన్ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ దిస్ ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
0: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా,
0: why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడిన కంకణం కట్టుకున్నారు.
0: Since ancient times, women work for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
0: గీతారెడ్డి said.
1: పద్మిని.
0: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి
0: సచ్
1: ఝాన్సీ
0: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది.
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: కలబడి ప్రాణములైనా తీసుకుంది, కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు లూజ్ హర్ నేమ్.
1: కలుగునే వారిలో ఇంత త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
0: Therefore the sacrifice finds a good place.
1: వేదము అదే బోధిస్తూ వచ్చింది.
0: That is the teaching of it.
1: నకర్మణం నప్రయయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
0: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావము చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును, కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
0: ఇన్ రెస్పాన్స్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఏజ్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ బట్ యెట్ దే ఆర్ ది సెంటర్స్ ఆఫ్ సమయ
1: సందర్భాన్ని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది సిచ్యువేషన్
1: పురస్కరించుకుని
0: ఆన్ చారిటీ
1: వారు కొంతవరకు మారవలసి వచ్చింది.
0: అండ్ ఆన్ అదర్ గ్రౌండ్స్ దే మే షో సమ్ చేంజ్.
1: ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి.
0: బికాస్ దే డు నాట్ రిసీవ్ ఎనఫ్ ఆఫ్ నీడెడ్ రిక్వైర్డ్ కోఆపరేషన్.
1: ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలి అనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి.
0: ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ ఎ గుడ్ యాక్టివిటీ షీ ఫైండ్స్ మెనీ అబ్జెక్షన్స్.
1: సమాజం నందే కాదు, ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి.
0: నాట్ ఓన్లీ ఇన్ ఔటర్ సొసైటీ, even at home she has many problems.
1: Inka stree em cheyagalu,
0: how do you expect women to work?
1: Inti lopala streelaku taginatundi utsaha protsahalu chesi varini mundinchi veyinchali.
0: So at home women should be encouraged, she should be inspired to do what all she likes.
1: Gruhamulaku maatrame kaadu,
0: not limited to home.
1: Samajamulaku maatrame kaadu,
0: not merely society.
1: Deshamulaku maatrame kaadu,
0: not to the country.
1: Vishwaniki aadarshavantamainatundi okka deenni varu చేకూర్చగలరు.
0: దిస్ ఇస్ ఎన్ ఐడియల్ ప్రిన్సిపల్ దట్ షుడ్ బి టేకన్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును.
0: There may be some without these noble qualities. Let's not bother about them.
1: Pleasure is an interval between two pains. Rendu manchi lopalle oka chedda kuda untuntadi.
0: Pleasure is an interval between two pains. There are certain bad people, no doubt.
1: Ee chedda lekunda manchi jaragadaniki veelu kaadu.
0: Without bad, good can't be done.
1: Oka kamala pandu untundadante.
0: Here is an orange fruit.
1: Dallo lopala tiyyani rasam undinappatikini.
0: Within the orange fruit there is sweet juice.
1: Aa chedu charmam untuntadi.
0: The outer skin of the orange fruit is bitter.
1: Aa chedu charma teesi paraveyali.
0: We have to remove this outer skin that is bitter.
1: Madhuramaina rasanni grohalali.
0: And we have to accept the sweet juice. The tree of human life bears the fruit of peace.
1: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ది పీస్ ఆఫ్ ఫ్రూట్
1: ఆ యొక్క ఫలముపై ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ది ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ది సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ది స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
1: కనుకనే వేదములందు కూడాను రసో వైసహ రసముతో కూడినటువంటి హృదయాలు మానవులు యొక్క ఉదయాలు.
0: Therefore, the Veda says the human heart should be full of this sweet juice rasa.
1: త్యాగరసము సత్యరసము ధర్మరసము స్త్రీలయందు అధికంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటెస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
0: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: Adavaru adavaru ante kemi paniki raanatunte variga bhavistunnaru.
0: We consider that women are useless.
1: Meem purushulamu.
0: We are men.
1: Purushulaku shakti emiti?
0: What is the power of man?
1: Udyogam purusha lakshanam ani viravigutunnaru.
0: We are proud that job or employment is the quality of man.
1: Enta mandi streelu udyogam chesetunte varu leru.
0: Don't you find many women doing jobs?
1: వారు పురుషులు కాదా?
0: ఆర్ దే నాట్ మెన్ దెన్?
1: ఎంతమంది ఉద్యోగం లేనిటువంటి పురుషులు లేరు?
0: దే ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
0: దే ఆర్ మెనీ మెన్ హూ హావ్ వర్క్.
1: ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
0: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
1: నేనుకో నేను అక్కడ ఐటీఐ
0: ఐటీఐ భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
1: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
0: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
1: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను.
0: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
1: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
0: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
1: ఎందుకు మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
0: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
1: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు.
0: హి సెడ్ women work 10 times more than men.
1: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
0: When once woman starts work, she determines to do it.
1: అది పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
0: Until she completes the task given, she won't go.
1: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
0: The determination, workmanship is there.
1: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
0: They have got this work culture, which is their power.
1: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
0: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
1: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
0: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
1: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
0: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
1: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
1: పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
0: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్ మ్యాన్ కెన్ డూ ఏ జాబ్ అండ్ ఆల్సో ఎ ఉమెన్ అండ్ ఉమెన్ కెన్ కుక్ ఆల్సో.
1: అవేర్నెస్ ఇస్ లైఫ్.
0: Awareness is life.
1: అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
0: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
1: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
1: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
0: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
1: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
0: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
1: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
0: వీ థింక్ అవేర్నెస్ మెన్స్ అండర్స్టాండింగ్.
1: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము?
0: టు వాట్ ఎక్స్టెండ్?
1: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
0: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
1: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
0: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
1: ఇది ఏమిటి అని విచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
0: నౌ వాట్ ఈస్ దిస్? యూ సే హ్యాండ్కర్ చీఫ్
1: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
1: తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
0: ఇఫ్ యు నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఏ ఫ్రాగ్మెంట్ యూ కాన్ సే అవేర్నెస్.
1: అన్ని నేర్చుకోవాలి.
0: Having been born a human, you should know everything.
1: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు.
0: What job, what work is at the doorstep, you don't know.
1: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
0: Everyone must be having this sincerity.
1: అబలని వారి పనికిరాని వారని వారిని వెనుక వేయటం మంచిది కాదు.
0: We should never consider women as weak and useless.
1: వారికి కూడా ఒక ప్రోత్సాహం అందించాలి.
0: We should also encourage.
1: వారి ఎందుకు కూడా దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: We should encourage them. They have divine power within.
1: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: There is hidden power.
1: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: There are the latent and immanent qualities.
1: నిజంగా చూస్తే వారు అబలులు కాదు, మహాబలులు.
0: Truly speaking, they are not weak, they are mighty, powerful.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: కమాండర్ చీఫ్ అని ఉంటాడు.
0: We have a commander in chief.
1: భారతదేశం యొక్క సిపాయిలకందరికీ ఆయన కమాండర్ చీఫ్.
0: హీ ఈజ్ ద కమాండర్ చీఫ్ ఫర్ ది ఎంటైర్ ఆర్మీ.
1: కమాండర్ చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలందరూ కూడా అదిరిపోతారు.
0: As the commander chief comes on inspection, the soldiers shiver.
1: కానీ ఇంటికి వచ్చిందంటే
0: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
1: చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు.
0: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
1: పురుషులు ఎందు ఈ దోషములు ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
1: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
0: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
1: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
0: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
1: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
0: The principal so strong.
1: ఇంటికి వచ్చేసరికి ఎందుకండి మీరు అర్ధ గంట లేట్గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
0: As he comes home and when wife questions, why are you late today, half an hour?
1: ఇది ఈనాటి పురుషుల యొక్క నైచ్యం అయిపోయింది.
0: This has become a natural quality of men today.
1: Nature of life today. కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
0: And men should not have that weakness.
1: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
0: Having been born as man, purusha, we should have strength.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై
1: పురుష? ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
0: పురుష మ్యాన్లీనెస్ ఇస్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు మెన్.
1: ఏమి
0: పురుష? వాట్ డూ మీన్?
1: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
0: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
1: కనుక పురుషార్థములు అంటారు.
0: పురుషార్థ ఆబ్జెక్టివ్
1: అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండదు.
0: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్.
1: అది సరైన అర్థం కాదు.
0: It's not proper meaning.
1: నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
0: To attain, to have these four objectives of life, women have authority.
1: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని పట్టి, ఉపాధిని పట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
0: పురుష is not limited to a man alone basing on the form.
1: ఉపాధినేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
0: The body, the vesture, has got the principle of Atma that moves about from top to toe.
1: అది అందరి యందు ఉంటుండాలి.
0: It is in everybody.
1: కాబట్టి ఈ భేదమునకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
0: If you go by this principle, women are also men.
1: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు యందు కూడా ఉంటుండాలి.
0: This purushatva, the awareness is present in all.
1: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
0: Women who understand this principle of truth, they enjoy and experience.
1: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
0: They go by this fundamental
1: కానీ
0: principle.
1: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
0: But men go by the physical external form.
1: పురుషులు కానీ ప్యాంటు షర్టు వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
0: If you think that one wears this pant and shirt, that he is a man.
1: స్త్రీలు కూడా నువ్వు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
0: We find women also wearing men's wear dress.
1: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
0: By wearing the men's dress, can they be a man?
1: దీవిత కూడినటువంటి వాడే పురుషుడు.
0: So the one with divinity is purusha, the man.
1: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
0: And this ideal of divinity should be demonstrated by a woman.
1: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
0: Everyone should do righteous deeds.
1: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
0: You should discharge your duty.
1: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: అది ఏ ధర్మ?
0: దట్ ఈస్ ధర్మ.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ధర్మ?
1: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
0: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఆత్మ ధర్మము.
0: ఇట్ ఈస్
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత ఎందు
0: Dharma is the atmic principle. Basing on this, Bhagavad Gita says,
1: Dehamu paradharmam.
0: Body refers to physical law.
1: Atma swadharmam.
0: Body represents the physical law. Atma speaks of spiritual law.
1: Karukure swadharmanaga yemiti swadharmamu atma dharmame.
0: Swadharma. The principle of the self
1: swabhavamu,
0: is atma.
1: Swabhavame anaga atma dharmame.
0: Swabhava. The true feeling of the
1: swechcha,
0: self is atma.
1: Swaichchene swechcha.
0: Swechcha. Swaichcha.
1: Atmechchene swechcha.
0: The freedom of the self is swechcha.
1: Swa anaga yemiti atmake deeniki birudu.
0: Swa means atma.
1: సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
0: ది నియర్నెస్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్ ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య
1: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము
0: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
1: దేహధర్మమే పరధర్మము
0: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఈజ్ పరధర్మ
1: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
0: The whole ideal is this atmic principle.
1: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
0: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
1: అర్థం
0: అర్థం
1: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
0: అర్థం వై థింక్ ఇట్స్ మనీ.
1: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
0: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
1: అర్థం అంటే ఇది ధనం కాదు.
0: ఇట్స్ నాట్ మనీ.
1: ఏ ధనము?
0: వాట్ వెల్త్?
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
0: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్
1: విజ్డమ్. అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: కామము.
0: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
1: ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
0: కామ ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ ఫిజికల్ ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
1: మోక్ష కామము.
0: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
0: ఎవ్రీవన్ హస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
1: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షమే. మోక్షానికి ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షము.
0: మోక్ష
1: ఏమిటి? ఈ మోక్షము.
0: వాట్ ఇస్
1: మోక్షయమే మోక్షం.
0: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
0: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష లిబరేషన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే.
0: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
1: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్
1: ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ద మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ద బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
0: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్ మోక్ష.
1: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
1: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
1: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
0: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
1: ఈ సూక్ష్మ మార్గములను
0: ద సటిలిటీస్
1: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
0: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
1: వుమెన్ వాయిపుడును ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
0: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
1: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundadi.
0: Dharma can be brought back by women alone in future.
1: kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
0: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. పురుషులు
1: కూడా దీంట్లో హక్కు ఉంటుండాలి.
0: మెన్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ రైట్. మీరు
1: కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
0: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ ఇంప్రూవ్.
1: మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
0: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
1: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ భౌతికం నందు కానీ ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
0: పొలిటికల్ ఫిజికల్ ఫైనాన్షియల్
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదములు లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
0: మారల్ స్పిరిచువల్ సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ఇది దైవం యొక్క నిర్ణయము.
0: దిస్ ఇస్ ద కమాండ్ విల్ ఆఫ్ గాడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డస్ హి సే?
1: ఏ మానవుడైనా సరే,
0: ఎనీ మ్యాన్,
1: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
0: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
1: ఏ విధమైన అధికారము?
0: వాట్ సార్ట్ ఆఫ్ రైట్?
1: మోక్షయిష్యామి మాచుచా.
0: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
1: ఏ మానవుడైనా కానీ,
0: లెట్ హిమ్ బి ఎనీవన్.
1: అనన్యాశ్చింతయంతో మాం.
0: If he has no other thought.
1: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
0: ఎనీ మ్యాన్ ఇఫ్ యూ వర్షిప్స్ మీ ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
1: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
0: వీ కెన్ నో
1: ఏ జనం పర్యుపాసతే.
0: ఆల్ దోస్ ఎనీ బడీ
1: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
0: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ దే వర్షిప్ మీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. This is infinite devotion.
1: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి.
0: ఇఫ్ యూ కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
1: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
0: ఇఫ్ వన్ వర్క్స్ ఫర్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద సొసైటీ, హీ స్టాండ్స్ ఫర్
1: సర్వజీవులు ఒక్కటే,
0: ఆల్ ఆర్ వన్,
1: సమస్త ప్రాణులు ఒక్కటే,
0: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
1: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నారు.
0: ద వన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
0: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
1: అది కాదు అనన్య భక్తి.
0: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
1: అనన్యమనగా ఇతర భేదములు లేకుండా.
0: అనన్య భక్తి మీన్స్
1: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడము, అనుభవించడమే ఇది అనన్య భక్తి.
0: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్,
1: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
0: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
1: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఏదో ఒక ప్రదేశం మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
1: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇంత విశాలమైన దేవుణ్ణి,
0: గాడ్ ఈజ్ సో బ్రో,
1: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
0: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్ ఇన్ ఎ నారో వే.
1: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
0: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
1: కాదు భగవంతుడు.
0: వీ షుడ్ నాట్ లిమిట్ హిమ్.
1: ఆ మాత్రమే కాదు భగవంతుడు.
0: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
1: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్, ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
1: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
0: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
1: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
0: when we recognize this
1: sarvabhutamulu kudunu bhayavaswarupanagane upasthiti,
0: we will understand that all elements are divine.
1: Kanuka
0: so
1: sarvabhuta namaskaram kesavam pratigacchiti annaru.
0: Whomsoever you salute, it amounts to salutation to God.
1: Evariki manam namaskaram chesinappudiki kesavunike namaskaram chesina varam avtam.
0: You may do namaskar to anybody, it amounts to namaskar to God.
1: Darini inkoka reetilo manam teesukunam sarvajeeva tiraskaram kesavam pratigacchiti. Evarini manam dushinchina kani tirigi manam kesavunne dushinchina varam avtam.
0: Whomsoever you deny and accuse, it amounts to total denial and accusation of God.
1: Alpamaina సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
0: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
1: భగవంతుడు,
0: గాడ్ హ్యాస్ గాట్ థౌసండ్ హెడ్స్ అండ్ థౌసండ్ ఫీట్ అండ్ థౌసండ్ హ్యాండ్స్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: Yes, so many hands, so many heads and so many feet.
1: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
0: You may like one name.
1: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
0: You should not criticize another name.
1: నామను కూడా నువ్వు భగవంతుని వేయి.
0: All names are his.
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
0: A small example today.
1: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
0: We worship God using thousand names.
1: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
0: వీ పికప్ వన్ ఫ్లవర్.
1: కేశవాయ నమః.
0: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
1: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం. కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి, కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
0: దో వీ వర్షిప్ గాడ్ అటరింగ్ థౌసండ్ నేమ్స్, పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్, ఆల్ దీస్ ఆర్ ఆఫర్డ్ టు సేమ్ ఫోటో.
1: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
0: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
0: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
1: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
1: ఒక్క దేహం లోపల
0: అండ్ ద సేమ్ బాడీ.
1: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
0: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
1: ఒక్క దైవమునకు
0: one God
1: అనేక పేర్లంతా ఉంటున్నాయి
0: has many names
1: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే
0: though God has many names God is one
1: కృష్ణ అనుకో రామా అనుకో అల్లా అనుకో జీసస్ అనుకో జొరాస్ట్రియం అనుకో గురు ప్రభు అనుకో ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే
0: You may call God as Rama, Krishna, Allah, Jesus and so on. God is one.
1: కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు
0: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్
1: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్
1: పలానా రూపమే నాకు అవసరము
0: యు కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్ అనుకుంటే
1: అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది
0: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్
1: ఎవరైనా సరే ఏ రూపమైనా సరే
0: లెట్ ఇట్ బి ఎనీ ఫార్మ్
1: అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి
0: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబాడీ విత్ ఈక్వానిమిటీ
1: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు
0: సో ఆన్ దిస్ డే 19
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని
0: This principle of unity
1: ప్రచారం చేసి
0: should be propagated.
1: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి
0: we should give up religious differences.
1: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి
0: we should be far away from religious differences.
1: నా మతం ఒక్కటే.
0: My religion is one.
1: ఏమిటా మతము? మానవ మతము.
0: What is that religion?
1: నా యొక్క ఇది కులం ఒక్కటే
0: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్
1: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
0: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: రిలీజన్ ఆఫ్ లవ్
0: ద రిలీజన్ ఆఫ్ లవ్
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్
1: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి
0: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్
1: ఇప్పుడు చెప్పాను పంచభూతములని చెప్పాను
0: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్
1: అంగది సరస్వతి సరస్వతి అంగవతి ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను
0: హీ రిఫర్డ్ టు అంగవతి
1: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు
0: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ కులము టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు
1: ఏ కాస్ట్ లేదు
0: దే హావ్ నో కాస్ట్
1: ఆకాశమునికి ఏ కులము
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై
1: గగనమునికి ఏ కులము
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్
1: గంగకి ఏ కులము
0: గంజెస్
1: ఏ కులము లేదు
0: నో కాస్ట్
1: కనుక భూమికి ఏ కులము
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్
1: నీటికి కులము
0: వాట్ ద కాస్ట్ ఆఫ్ వాటర్
1: కులము లేదు
0: నో కాస్ట్
1: ఈ విధంగా పంచభూతములకే కులపరతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి
0: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్ వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్
1: అందరిది ఒకే మతమే మానవ మతము
0: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి
0: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే
1: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం
0: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్
1: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము
0: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ రియలైజ్ యూనిటీ ప్యూరిటీ
1: డివినిటీ అవసరము
0: అండ్ ద డివినిటీ ఈజ్ నీడెడ్
1: ఈనాడు ప్యూరిటీ యూనిటీ డివినిటీని మర్చిపోయినారు
0: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ
1: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు
0: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ
1: ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం
0: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ
1: ఏ కుల మతములు లేవు
0: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్
1: దైవమే
0: గాడ్ ఈజ్ వన్ టు ఎవరీ
1: దేశం వారికైనా దైవమే
0: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ
1: ఏ కాలంలోనైనా దైవమే
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్
1: టైం ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్
1: పరిపూర్ణ హృదయైపోయి
0: దేవర్
1: భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు
0: దేవర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్
1: సంస్కరింపజేసినటువంటి సంస్కృతి
0: దట్ Bring samskara, refinement, is samskriti, the culture.
1: Kanuka, yetti bedhamulaku avakasam ivvakunda.
0: Don't give scope for differences.
1: Yetti kulamatamulaku avakasam ivvakunda.
0: Don't observe communal differences.
1: Yetti purushulanetundi bedham lekunda.
0: Don't observe differences on grounds of gender.
1: Okkate aneetundi ekatvaniki ravali.
0: Don't observe differences on grounds of gender. God is one to everybody.
1: Oke daivam.
0: God is one.
1: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి
0: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్
2: భజన బినా సుఖ శాంతి నహీ హరి భజన బినా సుఖ

وَلِلْمُؤْمِنِينَ